ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:55. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు 22వ తేదీ శనివారం. శ్రోతలందరికీ శుభోదయం.

రెండవ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆలయం గడిదం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఇవాల్టి క్షేత్ర దర్శినిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జీ ప్రసన్న.

మీరు వింటున్నారు అర్చన. మహాభారత యుగం నుంచి చరిత్ర కలిగిన ఆలయం అనంతపురం చిక్కబళ్ళాపూర్ జిల్లా బాగేపల్లి సమీపంలోని ఒక చిన్న గ్రామం గడిదం. అయితే ఈ గ్రామం ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప స్థానం కలిగి ఉంది. ఎందుకంటే రెండవ తిరుమలగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడే ఉంది. మహాభారత యుగం నుంచి తన చరిత్రను మోసిన ఈ గుడి విశిష్టతలు, స్థలపురాణం, పవిత్రత ఇవన్నీ కలిసినప్పుడు ఇది సాధారణ ఆలయం కాదని స్పష్టమవుతోంది. వింటూ ఉండండి అర్చన, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం క్షేత్రదర్శనిలో.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం గడిదం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి. అయితే ఈ ఆలయానికి సంబంధించిన కథనాల ప్రకారం కలియుగం ప్రారంభంలో పరీక్షిత్ కుమారుడు జనమజయ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థానికుల కథనం. చోళుల కాలంలో దీనికి మరింత వెలుగు చేకూరిందని చరిత్ర చెబుతోంది. ఆలయం చుట్టూ ఉన్న పురాతన శిలాశిల్పాలు, నిర్మాణ శైలి కూడా ఈ ఆలయ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆలయ నిర్మాణ శైలి కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రధాన ద్వారం ఎంతో భవ్యంగా ఉంటే గర్భగుడిలోని బంగారు పూత పూసిన ద్వారాలు కళాత్మకంగా ఆకట్టుకుంటాయి. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం, వింటూ ఉండండి క్షేత్రదర్శిని.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటాం గడదం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి. అయితే హిడింబాసురుణ్ణి సంహరించిన తర్వాత భీముడు హిడింబిని ఇక్కడే వివాహం చేసుకున్నాడని స్థలపురాణం చెబుతోంది. అంతేకాదు ఆయన కొడుకు ఘటోత్కచుడే ఈ ప్రాంతానికి గడిదం అనే పేరు వచ్చేందుకు కారణమయ్యాడు.

అడని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రత్యేక ఆకర్షణ. అలివేలు మంగ పద్మావతి అమ్మ వాళ్ళ ఉత్సవ విగ్రహాలతో చేసే పల్లకీ సేవ అనంతరం జరిపే రథోత్సవం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.

క్షేత్ర దర్శనలో గడదం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయానికి మరో విశిష్టత ఏంటంటే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు 3 గడియల పాటు ఇక్కడ కొలువు తీరుతారని, ఆ సమయంలో భక్తులు కోరిన కోరికలు తప్పకుండా ఫలిస్తాయని నమ్మకం. ఈ విశిష్టతలన్నీ కలిపి గడిదం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పుణ్యక్షేత్రంగా భక్తుల మనసులో నిలిచిపోయింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమని. దేశంలో సంస్కరణలకు ఒక భవిష్య ప్రణాళిక సిద్ధం చేశామని, పాలనా స్థాయిలో ప్రాథమికంగా సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. సంస్కరణలు తన ప్రభుత్వానికి ఎలాంటి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢమైన విశ్వాసానికి సంకేతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ విధానాలు ప్రజల అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ఆయన చెప్పారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను, భవిష్య ప్రణాళికను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: इस रोड मैप की प्रमुख दिशा रही है गवर्नेंस लेवल के रिफॉर्म्स हो. इसके लिए आज 21वीं सदी के भारत में हम सिर्फ रेगुलेशन नहीं बदल रहे, हम रेगुलेशन की पूरी फिलोसॉफी बदल रहे हैं.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందని ప్రధానమంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలను మార్చడమే మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రస్తావించారు. గతంలో నిబంధనల పట్ల అనుమతించేంత వరకు నిషేధించింది అనే దృక్పథం ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం ఆ దృక్పథాన్ని మార్చి నిషేధించబడింది మినహా అన్నీ అనుమతించినవే అనే విధానం వైపు పయనిస్తోందని ఆయన అన్నారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలాగా వారిని కొరతలోనే ఉంచడమే గత పాలకుల విధానమని ప్రధానమంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగం కారణమైందని, అయితే తమ ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ నమూనాతో కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం గురించి కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, వనరుల ఆయుధీకరణ, పెరుగుతున్న అపనమ్మకం కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచం భారత్ను అభివృద్దికి ఒక కేంద్రంగా చూస్తోందని ఆయన చెప్పారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా అంచనా వేస్తోందని మోదీ చెప్పారు. దేశ అభివృద్దికి ఊపునిచ్చే చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన చెబుతూ, ఇటీవలి ప్రపంచ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలు, దేశాల మధ్య పరస్పర అనుసంధానాన్ని ప్రత్యక్షంగా చూపాయని ఆయన చెప్పారు. సామూహిక ప్రగతి స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెబుతూ, దేశంలో G20 అధ్యక్ష స్థానంలో ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే నినాదంతో పనిచేస్తుందని గుర్తు చేశారు. పౌరుల అవసరాలు, దేశ అభివృద్ది ప్రాధాన్యతలను కేంద్ర బిందువుగా ఉంచుకుని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని కూడా మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోపు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం కోసం 1129 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళం, సశస్త్ర సీమాబల్కు అందజేశాను అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు.

0: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారిని ఇందుకు గాను ఆయన ప్రశంసించారు. సరిహద్దు కంచెకు అవసరమైన భూమి కోసం చేసిన అభ్యర్థన 2014 నుండి పెండింగ్లో ఉందని, పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి ప్రాంతంలోని రాణిడంగాలో ఉన్న సశస్త్ర సీమా బల్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అమిత్ షా తెలియజేశారు. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి, జాతీయ భద్రతను పరిరక్షించేందుకు సరిహద్దు కంచెను పూర్తి చేయడం చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అన్నారు. అక్రమ వలసల పట్ల ప్రభుత్వం తన జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరుగుతాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం ఈరోజు జరగనుండగా క్రీడా మంత్రుల సమావేశం రేపు జరుగుతుంది. ఈ సమావేశాలకు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అధ్యక్షత వహిస్తారు. అలాగే యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. యువజన అభివృద్ది, సాధికారతలో సమాజాన్ని బలోపేతం చేయడంపై యువజన మంత్రుల సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుందని, విద్యా నైపుణ్య అభివృద్ది, పారిశ్రామిక స్ఫూర్తి, శ్రేయస్సు, సుస్థిర అభివృద్దిపై చర్చలు జరుగుతాయని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశీయంగా ఉన్న డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉంచేందుకు, ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరిగాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23లో సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ MPMS ను ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో గత నెలలో కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలియజేసింది. ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఉత్పత్తి స్థాయిని పెంచడం, మొబైల్ తయారీ సప్లై చైన్ను బలోపేతం చేయడం, దేశీయ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీతత్వానికి ధీటుగా భారత మొబైల్ తయారీ రంగాన్ని మలిచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ మొబైల్ బ్రాండ్లను అభివృద్ది చేయడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కూడా ఈ పథకం తోడ్పడుతుంది. MPMS లో 2 లక్ష్యాలను నిర్దేశించారు. అందులో మొబైల్ ఫోన్ తయారీకి ప్రోత్సాహకాలు అందించడం, భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లకు మద్దతు ఇవ్వడం ఉన్నాయి. న్యూఢిల్లీలో మీడియాతో ఈ విషయం తెలియజేస్తూ 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని, భారతీయ యాజమాన్యంలోని మొబైల్ బ్రాండ్లు మేధో సంపత్తి డిజైన్ అభివృద్ధికి ఈ పథకం గణనీయంగా ఊపునిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: Mobile phone production cumulative, which was about 22 lakh crore, will be doubling in this period. It will go up to 40 lakh crore. That's a big, big thing. And as you know, last year, smartphone as a category, as a product, was the largest exported item out of India. That position will be retained. That position will be further strengthened. Electronics manufacturing became the third largest category. That will also get sustained now with all these initiatives.
0: బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేశారు. ఢాకాలోని బంగభవన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ ఉప స్పీకర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. బీఎన్పీ సీనియర్ నాయకుడైన ఆలంగీర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు. అధ్యక్ష ఎన్నికలో 255 ఓట్లు లభించడంతో ఆయన ఎన్నికలో గెలుపొందారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపి

0: చంద్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్ మ్యాచ్లో టాప్ సీడ్ ల్యూ షెంగ్షు టాన్నింగ్ చైనా క్రీడాకారులతో తలపడతారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ఈ మ్యాచ్ జరుగుతుంది. నిన్న జరిగిన సెమీఫైనల్స్లో భారతీయ జోడీ చైనాకు చెందిన ప్రత్యర్థులను ఓడించి సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశంలో సంస్కరణలకు ఒక భవిష్య ప్రణాళిక సిద్ధం చేశామని, పాలనా స్థాయిలో ప్రాథమికంగా సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం. డైవర్స్ తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ భగవంత్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో డైవర్స్ తర్వాత పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భగవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ కారణం కానీ లేదంటే ఇతరత్ర చాలా కారణాల వల్ల మనము తరచుగా ఈ డైవర్స్ జరగడం చూస్తూ ఉంటాం. కోర్టుల్లో కూడా చాలా డైవర్స్ కేసెస్ ఫైల్ చేయడము ఫ్యామిలీ కోర్టులో కనిపిస్తూ ఉంటాయి. అయితే రీజన్ ఏదైనా కానీ అది న్యాయమో అన్యాయమో పక్కన పెడితే డైవర్స్ అయిన తర్వాత వాటి పిల్లల పట్ల డైవర్స్తో సంబంధం లేకుండా తల్లిదండ్రులకు బాధ్యతలు ఉంటాయి. ఎవరిపైన ఏ ఏ బాధ్యత ఉంటుంది కొంచెం తెలియజేయండి.
1: అనివార్య కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ పిల్లల బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. వాళ్ళ చదువు గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ కంపల్సరీ ఇద్దరిది బాధ్యత.
0: ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాము అడ్వకేట్ గారు, తండ్రి ఉద్యోగస్తుడై ఉంటాడు, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులై ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ పిల్లల పట్ల బాధ్యత ఎలా డివైడ్ అవుతుంది?
1: సమాన బాధ్యత అండి. ఇప్పుడే కానీ మైనర్ ఉన్నప్పుడు మదర్ దగ్గరనే ఉంటారు. మదర్ కంపల్సరీ, మదర్ ఇంపార్టెంట్.
0: అంటే ఆ మగ పిల్లవాడు గాని ఆడపిల్ల ఎవరైనా గానీ మైనర్ గా ఉన్నంత కాలము
1: అమ్మ దగ్గర,
0: అమ్మ సంరక్షణలో ఉంటారు.
1: అమ్మ సంరక్షణలో ఉంటది. ఎందుకంటే కోర్టు కూడా అమ్మ సంరక్షణే మంచిదని అమ్మ సంరక్షణ ఇస్తారు మైనర్ ఉన్నంత వరకు
0: జనరల్గా. కానీ ఏదైనా కారణం చేత తల్లి దగ్గర సంరక్షణ సరిగ్గా లేదు అని భావించినప్పుడు ముఖ్యంగా కోర్టు చూసేది వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం?
1: అవునండి, నిజం. వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ ఆరోగ్యం గానీ. ఒకవేళ ఇద్దరు ఎంప్లాయీ అయినప్పుడు, ఇద్దరు బిజీ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు నాన్నమ్మ గారి దగ్గర కూడా
0: సంరక్షణ బాధ్యత
1: ఇవ్వచ్చు.
0: అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులై ఉన్నారు లేదంటే ఇద్దరి రకరకాల సమస్యల్లో ఉన్నారు, అంటే అనారోగ్య సమస్య కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కానీ ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు వారి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ అభివృద్ధి కానీ ఉన్నతి కానీ కుంటుపడే అవకాశం ఉన్నప్పుడు వారు కాకుండా అమ్మమ్మ గాని నాన్నమ్మ గాని కూడా మేనమ్మ గాని కూడా ఇచ్చే అవకాశం
1: ఇవ్వచ్చు.
0: అడ్వకేట్ గారు, కొన్ని సందర్భాల్లో చూస్తాము మానసిక సమస్యల కారణంగా కూడా డైవర్స్ తీసుకున్న సందర్భాలు ఉంటాయి. అంటే ఆ తల్లి గాని తండ్రి గాని ఆ ఇద్దరిలో ఎవరికో ఒక మానసిక సమస్య తీవ్రతరమై అది వారు భరించలేని స్థాయికి వచ్చినప్పుడు డైవర్స్ తీసుకున్న సందర్భాలు ఉంటాయి. అలా మానసికంగా విచలితమై కొంచెం సమస్యకు లోనైతున్న తల్లి గాని తండ్రి గాని వారి దగ్గర పిల్లల్ని పెట్టడం కొంచెం సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా తల్లి దగ్గరే ఉండాలన్న నియమం వర్తిస్తుందా?
1: లేదండి. ఫస్ట్ కోర్టు ఏం చూస్తుందంటే ఆరోగ్యం ఉన్నారా లేదా, ఫాదర్ గాని మదర్ గాని డిజబిలిటీ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉంచరు సామాన్యంగా. ఫస్ట్ చూస్తారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, ఫైనాన్స్ పొజిషన్ అని చూసిన తర్వాతనే కోర్టు డిసైడ్ చేస్తారు.

0: ఇప్పుడే గాని ఫైనాన్షియల్ పొజిషన్ ఒకటి, ప్లస్ ఆరోగ్యంగా ఉన్న మదర్ గాని ఫాదర్ గాని ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరనే పిల్లల్ని ఉంచుతారు. కాకపోతే ఏంటంటే మైనర్ ఉన్నప్పుడు అమ్మ దగ్గర కంపల్సరీ, ఎందుకంటే కొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి మైనర్ ఉన్నప్పుడు అమ్మ దగ్గర ఉంచుతారు. తర్వాత పిల్లలు ఇంట్రెస్ట్, పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు. కోర్టు అడుగుతుంది పిల్లల్ని, మీరు ఎక్కడ ఉంటారు, తల్లి దగ్గర ఉంటారా తండ్రి దగ్గర ఉంటారా అంటే వాళ్ళ వాళ్ళు పిల్లల ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు.
1: అలాగే విజిటింగ్ రైట్స్ కింద కొన్ని చోట్ల కొన్ని రోజులు తల్లి దగ్గర, కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉంచే అవకాశం కూడా ఉంది.
0: ఉండొచ్చు అండి. ఇప్పుడు తల్లి దగ్గర ఉంది, తండ్రి వచ్చి చూసిపోవచ్చు. ఆ రైట్స్ ఉంటాయి తండ్రికి. తండ్రి దగ్గర ఉన్నవాడు కనుక తల్లికి ఆ రైట్స్ ఉంటాయి, పోయి చూసి రావచ్చు, కోర్టు పర్మిషన్ ఇస్తుంది.
1: ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి దగ్గర 1,00,000 రూపాయల సంపాదన ఉంది, తల్లి ఉద్యోగస్తురాలే కానీ తను 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు వాడి పిల్లల బాగు కోసం ఎవరి వాటా ఎంత అని ఎలా నిర్ణయిస్తారు, సమాన బాధ్యత ఎలా చేస్తారు?
0: ఇప్పుడు తండ్రి 1,00,000 సంపాదిస్తున్నాడు అంటే తండ్రిదే బాధ్యత. ఫైనాన్షియల్ పొజిషన్ ఇంపార్టెంట్ కదా, ఎడ్యుకేషన్ గాని హెల్త్ గాని. అందుకే డబ్బులు ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు కంపల్సరీ పెట్టాల్సిందే,
1: అంటే ప్రపోర్షనేట్ గా.
0: ప్రపోర్షనేట్
1: ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు ఎక్కువ వాటా ఇవ్వడము
0: కంపల్సరీ.
1: తక్కువ సంపాదించినప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకుంటూ వీళ్ళకి తగ్గట్టుగా రేషియో నిర్ణయించబడుతుంది.
0: ఇన్కమ్ బట్టే కంపల్సరీ. ఇప్పుడే గానీ
1: ఇన్కమ్ బట్టి,
0: ఇన్కమ్ బట్టి.
1: ఒకవేళ అటు తండ్రి గాని తల్లి గాని సంపాదన పరులై పిల్లల పట్ల బాధ్యతను తీసుకున్నట్లయితే ఎవరిని అప్రోచ్ కావాలి, వారి పట్ల ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు?
0: అప్పుడు పిల్లలు కోర్టును ఆశ్రయించవచ్చు.
1: అటు మదర్ గాని ఫాదర్
0: గాని ఎవరే గాని ఎవరైతే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరో పిల్లల విషయంలో, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి గాని వాళ్ళ బాధ్యత తీసుకోరో, కంపల్సరీ కోర్టును ఆశ్రయించవచ్చు ఎవరే గాని. పిల్లలు వాళ్ళిద్దరు తీసుకోలేదనుకో పిల్లలను కూడా కోర్టు ఆశ్రయిస్తే తర్వాత చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అక్కడ వాళ్ళ వెల్ఫేర్ చూస్తారు, గవర్నమెంట్ చూస్తుంది.
1: ముఖ్యంగా అడ్వకేట్ గారు, తల్లిదండ్రుల ప్రవర్తన ఏదెట్లా ఉన్నా గానీ పిల్లలకు సంబంధించిన కొన్ని ఆస్తి హక్కులు కూడా, అంటే వాళ్ళు మైనర్ గా ఉన్నప్పుడే వాళ్ళకు సంక్రమించాల్సిన ఆస్తిని అటు తండ్రి గాని తల్లి గాని దుర్వినియోగపరిచి అమ్మేయడం గాని ఇలాంటివి చేసినప్పుడు వీళ్ళ హక్కులు భంగం కలుగుతాయి కదా, మరి అలాంటప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ కు సంబంధించి వాళ్ళ ఆస్తుల పరిరక్షణ గురించి ఏమైనా చట్టం చెబుతుందా?
0: ఆన్సిస్టర్ ప్రాపర్టీ అంటే తాతాల కాలం నుంచి వచ్చిన ఆస్తిలో కంపల్సరీ పిల్లల వాటా ఉంటుంది, ఆటోమేటిక్ గా దాంట్లో హక్కు ఉంటుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, దానికి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తే డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కానీ వాళ్ళు ఎవరన్నా ప్రాపర్టీ పిల్లలు మైనర్ ఉన్నప్పుడు అమ్మేసారు అనుకో, వీళ్ళు తర్వాత మేజర్ అయినాక కోర్టును ఆశ్రయించవచ్చు పిల్లలు.
1: అంటే పిల్లలు మైనర్ గా ఉన్నప్పుడు
0: వాళ్ళ
1: బాగు కోసం కాకుండా వాళ్ళ వ్యసనాల కోసము వాళ్ళ అవసరాల కోసము ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే అనువంశికంగా వచ్చిన ప్రాపర్టీని అమ్మినట్లయితే వీళ్ళు మేజర్ అయిన తర్వాత
0: కోర్టును ఆశ్రయించవచ్చు,
1: వాళ్ళ హక్కును సంపాదించే అవకాశం ఉంది.
0: వీళ్ళకు వెల్ఫేర్ కాకుండా వేరే పర్సన్ వాడుకున్నప్పుడు అయితేనే,
1: అంటే వీళ్ళ వెల్ఫేర్ కోసమే, వీళ్ళ చదువుల కోసమో ఆరోగ్యం కోసమో
0: సరే, అది పెద్ద అదేం సమస్య కాదు.
1: ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో గాని కొన్ని కుటుంబాల్లో ఆర్థిక వనరులు సరిగా లేనప్పుడు కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా న్యాయం పొందాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుని ఖర్చులు, ఇలా ఆర్థిక సపోర్ట్ లేని వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలంటారు?
0: ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అని ఉంటుంది, కోర్టులో సపరేట్ వింగ్ ఉంటుంది, అక్కడ అప్రోచ్ కావచ్చు. ఒక రిప్యూటేషన్ ఒకడు అప్రోచ్ అయితే వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కంపల్సరీ ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే ప్రయత్నం చేస్తారు.
1: అలాగే లీగల్ సర్వీస్ అథారిటీలో ఇరుపక్షాలని పిలిపించి కోర్టుకు పోకముందే
0: కాంప్రమైజ్ కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి పవర్స్ ఉంటాయి ప్రతి కోర్టు దగ్గర, మున్సిపల్ కోర్టు కానీ డిస్టిక్ కోర్టు కానీ హైకోర్టు కానీ ఎక్కడ కూడా ప్రతి దగ్గర లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, అక్కడ అప్రోచ్ కావచ్చు. ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు కంపల్సరీ తగిన న్యాయం చేస్తారు.
1: అక్కడ కూడా సయోధ్య కుదిరినట్టయితే వారే ఒక అడ్వకేట్ని ఇచ్చి కోర్టులో కేసు వేయించే ప్రయత్నం కూడా చేస్తారు.
0: వాళ్ళు కూడా వాళ్ళే కంపల్సరీ ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి గవర్నమెంటే వాళ్ళకు ఫీజు పే చేసి కోర్టుకు పోయి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు కంపల్సరీ.
1: చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఒకటైతే, పిల్లలు పెద్దగా అయిన తర్వాత అంటే మేజర్ ఏజ్ వచ్చిన తర్వాత వారికి సంబంధించిన ఆస్తుల పట్ల కానీ వాళ్ళ ఇష్టాయిష్టాలకి నిర్ణయం తీసుకునే ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళు మేము తల్లి దగ్గర ఉంటామా తండ్రి దగ్గర ఉంటామా మేము సొంతంగా ఉంటామా నిర్ణయం తీసుకున్నప్పుడు వారికి సంబంధించిన ఆస్తుల పట్ల కానీ హక్కుల పట్ల కానీ ఏ రకంగా తల్లిదండ్రులు వ్యవహరించాలంటారు?
0: చట్ట ప్రకారము అనువంశం వచ్చినది ప్రాపర్టీ కంపల్సరీ పిల్లలకు రైట్స్ ఉంటాయి. సెల్ఫ్ అక్వైర్డ్ సంపాదించుకున్నది అయితే తండ్రి కానీ తల్లి కానీ సంపాదించుకున్నది వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళకు ఆటోమేటిక్గా రైట్స్ రావు వాళ్ళకు.
1: సెల్ఫ్ అక్వైర్డ్ అంటే స్వార్జితం పట్ల పిల్లలకి అధికారం ఉండదు కానీ అనువంశికంగా వచ్చిన ప్రాపర్టీ మీద ఖచ్చితంగా అధికారం ఉంటుంది.
0: అధికారం ఇంకొకటి ఏమన్నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, దాంట్లో ఏమన్నా వీలు

0: పరిణామా ఏమన్నా ఉంటే తప్పితే మిగతా ఆటోమేటిక్ వీళ్ళకు కూడా ఆటోమేటిక్ గా ప్రాపర్టీ రైట్స్ వస్తాయి వీళ్ళకు. కాకపోతే ఏమైనా వీలునామా గానీ ఏమన్నా రాసింది అనుకో, ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తే, లేకుంటే ఆటోమేటిక్ వీళ్ళకి వస్తుంది ఆ ప్రాపర్టీ కూడా.
1: అడ్వకేట్ గారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల పట్ల సరైన బాధ్యత తీసుకుని వారికి కావలసిన ఆర్థిక వనరులు సమకూరుస్తూ వాళ్ళకి విద్య ఆరోగ్యం సంబంధించిన సమస్యలకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉన్నట్లయితే సమస్య లేదు. అలా కాని పక్షంలో అటు తల్లి పట్టించుకోక తండ్రి పట్టించుకోకుండా పిల్లలు ఉన్న పరిస్థితుల్లో

0: తల్లి తండ్రి ఎప్పుడైనా పిల్లలకు అన్యాయం చేసినప్పుడు, పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, ఆరోగ్యం గురించి కానీ చదువు గురించి కానీ తీసుకున్నప్పుడు, వాళ్ళు కంపల్సరీ కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టుకు వెళ్ళి అటు తీసుకువచ్చి వాళ్ళ బాగోగులు చూడొచ్చు.
1: ఎవరైతే వారి వెల్ఫేర్ చూస్తున్నారో వారు కోర్టును ఆశ్రయించి వీరికి రావాల్సిన న్యాయబద్దమైన సహాయం రావడం లేదు, సహకారం ఇవ్వడం లేదని చెప్పి కేసు వేసి వారికి కావాల్సిన న్యాయం చేసే ప్రయత్నం చేయొచ్చు.
0: వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉంటాయి.
1: ఇలా కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చేసి పిల్లల పట్ల ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ కానీ కస్టడీ కానీ నిర్ణయించిన తర్వాత కూడా ఎవరైనా దాన్ని పాటించకపోతే ఏ రకమైన శిక్ష ఉంటుంది?
0: ఇప్పుడైతే కోర్టు ఆర్డర్ పాటించలేదనుకో, కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు ఫైల్ చేయొచ్చు. కోర్టు ధిక్కరణ అంటుంది దాన్ని, కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు. కోర్టు ఆర్డర్ కంపల్సరీ ఫాలో కావాల్సిందే ఎవరైనా సరే.
1: అడ్వకేట్ గారు, ఇరుపక్షాలు సమ్మతంతోనే డైవర్స్ తీసుకున్నప్పుడు పిల్లలకు సంబంధించిన అనువంశికంగా ఏర్పడ్డ ప్రాపర్టీస్ పట్ల తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుని పంచుకోవచ్చా?
0: అలా కుదరదండి. చట్ట ప్రకారం పిల్లలకు ఎంత పర్సెంటేజ్ ఎంత ఆస్తి వస్తుందో చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే పిల్లలకు. కోర్టు డిసైడ్ చేస్తుంది,
1: అంటే
0: వీళ్ళు ఇస్తాన రాజ్యాంగం చేయనీకి రాదు.
1: ప్రైవేట్ గా మేము అనుకున్నాము, ఇది నాకు ఇది నీకు అనుకుంటే చెల్లు.
0: అలా ఉన్నాడు, చట్ట ప్రకారం చేయాల్సింది. ఏదైనా చట్ట ప్రకారం కోర్టుకు పోయి పిల్లలకు ఉన్న రైట్స్ కంపల్సరీ కాపాడవలసి వస్తుంది.
1: ముఖ్యంగా అభం శుభం తెలియని పిల్లల పట్ల రావలసిన అన్ని హక్కుల పట్ల చట్టం చేయబడి ఉంది, వాటిని పరిరక్షించడానికి సరైన మార్గం కూడా ఉందంటే.
0: అన్ని మార్గాలు ఉన్నాయండి, చట్టం కంపల్సరీ ఉంది. వాళ్లకు న్యాయం చేస్తుంది కోర్టు పోతే, ఏం చేసిన వాడుక కంపల్సరీ వాళ్ళ బాగోగుల గురించి చేయాల్సి వస్తుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ గారు, నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం. డైవర్స్ తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ భగవంత్ రెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ నుండి డబ్ అయిన ప్రేమ దేశం.
1: నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమ.
0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30 జనరంజని కార్యక్రమానికి స్వాగతం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుల్లో షావుకార్ జానకి ఒకరు. 7.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. 1931 డిసెంబర్ 12 రాజమండ్రిలో జన్మించిన జానకి 1950లో వచ్చిన షావుకారు సినిమాతో తెరంగేట్రం చేశారు. మొదటి సినిమానే ఘన విజయం సాధించడంతో ఆ చిత్ర పేరే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. నింగి గెగసిన ఆ ధృవతారకి నివాళిగా ఈ ఉదయం 10 గంటలకు షావుకారు జానకి గారు గతంలో సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని పునఃప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. తప్పకుండా వినండి ఈ ఉదయం 10 గంటలకు. అలాగే షావుకారు సినిమా నుంచి పాట వినిపించమని మెసేజ్ చేశారు వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, రంగారెడ్డి కట్టాల నుంచి కానుగల గోపాల్, అల్మాజ్గూడ నుంచి రవికుమార్, వీళ్ళందరి కోసం ఈ పాట. ఘంటసాల స్వీయ సంగీతంలో పాడిన పాట అది, సముద్రాల సీనియర్ రచన.

మీరు వింటున్నారు జనరంజని. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని 3 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని 1 స్థానంలో ఏలారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే చాలు, ఆ రోజు పండగే. థియేటర్లో క్యూ లైన్లో నిల్చొని చొక్కాలు చించేసుకుని మరీ టికెట్లు సాధించి థియేటర్ లోపల తెరపై చిరంజీవి కనిపిస్తే చాలు, పేపర్లు పూలు ఎగిరేసి సంతోషపడే కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా అడవి దొంగ సినిమా నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, చక్రవర్తి సంగీతం, వేటూరి రచన. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదని లక్ష్మీనారాయణ, విజయ అభినయ్, ఇంకా చిత్తూరు కుప్ప నుంచి శేఖర్ బబిత, పుట్టపాక నుంచి భావని వెంకట్, మౌనిక బాలు.

లంకేశ్వరుడి నుంచి పాటను అడుగుతున్నారు. గోధుమకుంట నుంచి బండికృష్ణగౌడ్ మల్లేష్, కడప నుంచి దస్తగిరి సంధ్య, సాయినగర్ వనశిలిపురం నుంచి దోన్నాల బాలారాజు రేణుక, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు ఈ పాటని.

to clap. Clap to clap. Boys and girls. Hand to hand.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: మహానగరంలో మాయగాడు సినిమా నుంచి పాట వినిపించమని మెసేజ్ చేశారు. కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస మాధురి, ఇంకా బోధన్ పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, చోటుపల్లి నుంచి కస్తూరి రాముడు లక్ష్మణుడు, బిఎన్ రెడ్డి నగర్ నుంచి వినయ్ కుమార్, రంగారెడ్డి గోపికానగర్ నుంచి శివకృష్ణ ప్రణీత్, వీళ్ళందరి కోసం ఈ పాట.
1: మాధవుడే మాయగాడు, మాయగాళ్లకు మాయగాడు, మానవుడెంతటివాడు, ఆ పెద్ద మాయగాడు సృష్టించిన ఓ చిన్న మాయగాడు.

అక్క చెల్లెలు సినిమా నుంచి పాట వినిపించండి అని మెసేజ్ చేశారు. మేడ్చల్ అంకుసాపురం నుంచి దోనాల సుదర్శని అవిష్, కృష్ణా జిల్లా పెడాన నుంచి కనకారావు పార్వతి, జనకంపేట నిజామాబాద్ నుంచి చిలకా నారాయణ అనసూయ, పి సుశీల పాడారి పాటని ఆత్రేయ రచన, కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

నింగికగా సినిద్రొగుతారా? షావుకారు జానకి గారికి నివాళిగా ఈ ఉదయం 10 గంటలకు షావుకారు జానకి గారు గతంలో సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని పునఃప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. తప్పకుండా వినండి ఈ ఉదయం 10 గంటలకు.

దొంగ సినిమా నుంచి పాట వినిపించమని మెసేజ్ చేశారు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గౌడ్ సత్యమ్మ, ఎద్దుమైలారి నుంచి సహస్ర వర్షశ్రీ అంకిత్, నల్గొండ చందంపేట నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు, వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. మా ఫోన్ నెంబర్ 0402324-0852. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేవి కళలు. ప్రాచీన వారసత్వాన్ని భావితరాలకు అందించేవి కూడా కళలే. అందులోనూ జానపద కళలది విశిష్ట స్థానం. ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం. ప్రపంచంలోని ఏ భాషా పాండిత్యానికైనా అందులోని జానపద సాహిత్యమే మూలం అన్నది పరిశోధకుల మాట. సంగీతం, నృత్యం, అభినయం లాంటి ప్రదర్శనలన్నీ జానపద కళలే. ప్రకృతిలో విహరిస్తూ పాటలు అల్లిన కష్టజీవులు చెట్టు నుండి పుట్ట వరకు అన్నింటినీ తమ జానపదంలో శిల్పంగా తీర్చిదిద్దారు. అంతేకాదు, సాంస్కృత వైభవాన్ని ఘనంగా చాటింది జానపద కళలు. వీటి విశిష్టతను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం 2022 ప్రపంచ జానపద దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: హరాయే.

0: జయం సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీతంలో తేజ ఉషతో కలిసి పాడిన పాట అది, కులశేఖర్ రచన. ఈ పాటను అడిగిన శ్రోతలు చోటుప్పల నుంచి హేమలత, విశ్వనాథ్, కర్నూలు కొడుమూరు నుంచి జయరాం, రాధ, మహేష్, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్, సునీత.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: బావా బావ మర్ది సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట అది. వేటూరి రచన, రాజ్కోటి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు కాచిగూడ నుంచి వీరేందర్ మీనాక్షి, హైదర్షాకోట్ నుంచి నరేందర్ కరుణశ్రీ, పుట్టపాకు నుంచి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి.
1: లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ నుండి డబ్బైన ప్రేమ దేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు జనరంజని. నింగి కగసిన ధృవతార ప్రముఖ నటి షావుకార్ జానకి గారికి నివాళిగా ఈ ఉదయం 10 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి సమర్పిస్తోంది. షావుకార్ జానకి గారు గతంలో సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని పునఃప్రసారం చేస్తుంది. తప్పకుండా వినండి ఈ ఉదయం 10 గంటలకు.

0: శ్రీకారం సినిమా నుంచి మీరు విన్న ఆ పాట అది పెంచల్ దాస్ నూతన మోహన్ పాడారు. రచన పెంచల్ దాస్, సంగీతం మిక్కీ జిమేయర్. ఈ పాటను అడిగిన శ్రోతలు కర్తాల్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి, ప్రవల్లిక విష్ణువర్ధన్, విఘ్నేష్ నాగర్ కర్నూలు నుంచి, కల్వకృతి నుంచి నేదునూరి కళ్యాణాచారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు జనరంజని. మనందరికీ టైంపాస్ కావాలంటే నచ్చిన సినిమాని ఇంట్లోనూ ఓటీటీలో చూసుకోవడం, లేదంటే స్మార్ట్ ఫోన్లో వీడియోలు, ఆటలతో గడిపేయడం ఏ మనకు తెలిసిన టైంపాస్. కానీ టెక్నాలజీ అందుబాటులో లేని పాతకాలంలో సమయం గడవాలంటే కళారూపాలే ఏకైక మార్గం. నాటకాలు, తోలుబొమ్మలాటలు, ఏకపత్రాభినయం, హరికథలు ఇలా చెప్పుకుంటూ వెళితే పాతతరానికి బోలెడు కళారూపాలు అందుబాటులో ఉండేవి. ఇందులో జానపద కళలది ప్రత్యేక స్థానం. ఒక సమూహంగా జీవించే వారి ఆటపాటలే జానపదం. సంగీతం, నృత్యం, అభినయంతో కూడిన అనేక కళారూపాలు జానపదాల సొంతం. కోలాటం, తప్పెటగుళ్ళు, చెక్కభజన, పులివేషాలు, హరిదాసు, పిట్టలదొరల ప్రదర్శనలు, సాంప్రదాయ యుద్ధ

కళలైన కర్రసాము, కత్తిసాము, ఒకటేమిటి, అనేక కళలతో జానపదం తరగని వైభవంతో అలరారుతుంది. అందరికీ ప్రపంచ జానపద కళా దినోత్సవ శుభాకాంక్షలు.

0: మీరు విన్న ఆ పాట కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి. పెంచల్ దాస్ పాడింది, రచన కూడా పెంచల్ దాస్. హిపాప్ తమీజ్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నల్గొండ తిప్పర్తి నుంచి శ్రీరామదాసు, అంజాచారి బ్రహ్మచారి, పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్, రంగారెడ్డి ఏకలవినగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆపద్ బాంధవుడు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. నారికెట్పల్లి మండలం నల్గొండ జిల్లా చిన్నతుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, ఇంకా బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి వంశీ, మూర్తి, మంగమ్మ వీళ్ళ కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. సిరివెన్నెల రచన, ఎంఎం కీరవాణి సంగీతం అంది.

0: పసివాడి ప్రాణం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట అది. వేటూరి రచన, చక్రవర్తి సంగీతం. ఈ పాటను అడిగిన శ్రోతలు కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ కన్నా, చిన్నపాసి, తూర్పు గోదావరి ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తులు, నాగలక్ష్మి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

రాజా విక్రమార్క సినిమా నుంచి మీరు విన్న ఆ పాట అది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు, వేటూరి రచన, రాజ్కోటి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రఘునాథపురం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, యాదాద్రి రేవణపల్లి నుంచి వేణమ్మ బాలయ్య, రంగారెడ్డి బండిరావురాల నుంచి లక్ష్మీ వరలక్ష్మి.

జనరంజని కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్నారు గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి. ఈ పాట నడుగుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల నుంచి ఆనందరావు, ప్రదీప్ కుమార్, నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, భూదాన్ పోచంపల్లి నుంచి ఎల్లగందల మార్కండేయ లక్ష్మి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారి పాటని భువనచంద్ర, రచన పప్పిలహరి సంగీతం అందించారు.

ఇప్పుడు ముంబై నుంచి హిందీ కార్యక్రమాలు విందాం. మళ్ళీ మనం 10 గంటలకు ప్రముఖ నటి షావుకారి జానకి గారికి నివాళిగా గతంలో ఆవిడ సమర్పించిన జనరంజని ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని విందాం. మళ్ళీ 10 గంటలకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చక్కెర ధరలు కిలో 48 రూపాయల నుండి 55 రూపాయల వరకు పెరిగినప్పటికీ దేశీయ అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు స్థిరమైన ధరలకు చక్కెరను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలపై నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాంచీ, గిరిడి, హజారీబాగ్లలో విద్యార్థులు జేఎంఎం

0: మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన నిరసనకారులను పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తలు దుర్భాషలాడారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇంద్రమ్మ ఇళ్ల పథకంపై అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు నితిన్ నవీన్ ఏర్పాటు చేసిన నూతన బృందం పరిచయ సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాళ 2 గంటలకు మోదీ ఎట్ 25 సమావేశం ప్రజా జీవితంలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. ఒడిశాలోని తంగరడీహి ఈస్ట్ బెల్పహార్ డిప్ ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాకుల అభివృద్ధి, ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వంతో హైదరాబాద్ సంస్థ యాక్సిస్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన 14వ విడత వేలంలో ఈ కేటాయింపులు జరిగి అధికారిక ఉత్తర్వులు అందినట్లు సంస్థ తెలిపింది. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్కి చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. నింగికెగసిన ధృవతార ప్రముఖ నటి షావుకార్ జానిగారికి నివాళిగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి షావుకార్ జానకి గారు గతంలో సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని వింటారు.
2: ఇన్నేళ్ల సినిమా జీవితంలో నా అభిమానుల ద్వారా ఎన్నో ప్రశంసలు, సన్మానాలు అందుకున్నాను. ఇప్పటికీ ఈ వేషం జానకైతేనే సమర్థవంతంగా నటించగలదు అని అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతలు నా పట్ల ఎంతో నమ్మకంతో నన్ను నటించమని కోరడం నాకెంతో గర్వకారణం. అలా వచ్చిన ఒక అవకాశం శ్రీ రామానాయుడు గారు నిర్మించిన తోటికోడలు చిత్రంలో ఒక మంచి పాత్రను నటించమని వారు నన్ను అడగడం, నేను నటించడం వల్ల మళ్ళా నా అభిమానుల ముందు నేను కనిపించగలిగాను. సినిమాల్లో నటిగా, నిజ జీవితంలో గృహిణిగా, తల్లిగా ఎన్నో బాధ్యతలను నా శక్తి వంచన లేకుండా నిర్వహిస్తూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు నడుస్తూ ఉన్నాను. చూసారా, ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే మీకు వినిపించాలనుకున్న పాటలకు వ్యవధి ఎంతమాత్రం చాలదు సుమండి. ఉగాది పచ్చడిలా, భిన్న రుచుల సమ్మేళనంలా కొన్ని పాటలు నేను ఎన్నుకున్నాను. మరి మీ అభిరుచి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమననే చిన్నారి ఏమననే వన్నెల సిగపువ్వ కనుసన్నెలలో భావమేమి. ఈ పాట షావుకార్ చిత్రంలో శ్రీ ఎన్టీ రామారావు గారు, అంటే నా తొలి హీరో కథానాయక సుబ్బుల వేషం ధరించిన నన్ను చూసి పాడతారు. మంచి కథ, మంచి పాటలు ఉన్న చిత్రం మన మనసుల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఈ మధురమైన పాటను రచించిన వారు శ్రీ సముద్రాల రాఘవాచార్య, సంగీత నిర్వహణ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఈ పాట పాడింది కూడా ఘంటసాల వారే.

డాక్టర్ చక్రవర్తి చిత్రంలో నేను శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, అందాల నటి మంచి నటి శ్రీమతి సావిత్రి, శ్రీ జగ్గయ్య గారు, మా చెల్లెలు కృష్ణకుమారి, ఇంకా చాలామంది నటించాం. చక్రవర్తి భార్యనైన నేను అనుమానాలకు లోనై ఆయనకు దూరమైపోతూ ఉంటాను. పాత్ర పోషణలో ఏమాత్రం అటు ఇటు అయినా వ్యాంప్ వేషంగా తయారై ఉండేది నా పాత్ర. భర్త అంటే అమితమైన ప్రేమ, మరో వాడది. అసలు అతనితో మాట్లాడడానికే వీల్లేదు, మాట్లాడితే తప్పు అనుమానం. చాలా పొసెసివ్ వైఫ్ అనమాట. తను సందేహిస్తున్న సావిత్రి పాత్ర పాడే పాట ఇది. నేను ఆ పాట చిత్రీకరణలో ఉంటాను. మాటి మాటికి చేతి గడియారం చూసుకుంటూ విసుక్కుంటూ ఆ పాటలోని తీయదనాన్ని కూడా గుర్తించకుండా అక్కడ కూర్చుంటాను.

నాగేశ్వరరావు గారి పక్కన నేను రాధగా కథానాయక పాత్రలను నటించాను. స్వతహాగా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీ అక్కినేని వారు కథానాయకుడి పాత్రలో నటించలేదు, జీవించారు. నా పాత్ర పోషణలో కూడా వారు నాకెన్నో విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. మధుర గాయని జిక్కీ పాడిన ఏరువాక సాగారో రన్నో చిన్నన్న ఈ పాట ఇప్పటికీ మన తెలుగు నాట ప్రతి ఇంట వినిపిస్తూనే ఉంటుంది. శ్రీ కొసరాజు వారు రాసిన ఈ పాటకు మాస్టర్ వేణు స్వరబద్ధం చేశారు. వినండి మరి.

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి కొన్ని తమిళ తెలుగు చిత్రాల్లో నటించాం. బాటసారి, పెంచిన ప్రేమ, ఇంకా ఎన్నో. మేమిద్దరం ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటాం. ఆప్యాయంగా కలుసుకున్నప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉంటాం. వారి పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట మల్లేశ్వరి చిత్రంలో ఈ పాట. సాహిత్యపరంగా సంగీతపరంగా ఉత్తమ స్థాయికి చెందింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం. విందావా?

కొన్ని కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటాయి. మనం ఎలాంటి మూడ్లో ఉన్నా, మనం ఏం చేస్తున్నా ఆ పాట వినిపించగానే ఎక్కడో వేరే లోకాలకు వెళ్ళిపోతాం. అంత అయస్కాంత శక్తి ఉన్న పాట నాకు తెలుసు మీరు ఊహించారు. చెప్పండి చూద్దాం, రోజా చిత్రంలో మిన్మిని పాడిన పాట చిన్న చిన్న ఆశ. అబ్బో పాటరాని నాకు కూడా పాడాలనిపిస్తుంది చూడండి. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు విన్నా మళ్ళా మళ్ళా వింటూనే ఉంటాను. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం వహించారు. మరోసారి ఆ పాట విందాం.

మనకున్న కొద్ది మంది విశిష్టమైన దర్శకుల్లో శ్రీ కె విశ్వనాథ్ గారు ఒకరు. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, ఈ చిత్రాలన్నీ కూడా సంగీత ప్రధానమైన చిత్రాలు. మంచి కుటుంబం చిత్రంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన

కథానాయకురాలుగా నటించాను. ఈ చిత్రంలో నాకు తెలియకుండా కథానాయకుడు కొన్ని పరిస్థితుల వల్ల నా చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మొదట నేను ఆయన్ని అపార్థం చేసుకుని అలిగినా చివరకు అన్ని పరిస్థితులు అర్థం చేసుకుంటాను. కథ సుఖాంతం అవుతుంది, మనసే అందాల బృందావనం అవుతుంది. మీరిప్పుడు వినబోయే పాటకు ఎస్పి కోదండపాణి గారి సంగీతం, గాయని పి. సుశీల గారు.

మంచి మనసులు చిత్రంలో కూడా నేను శ్రీ నాగేశ్వరరావు గారు సావిత్రి గారులతో నటించడం జరిగింది. కథానాయకుడు తన చెల్లెలి పెళ్లి కోసం అంధురాలైన నన్ను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. నేను అంధురాలనైనా ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కళ్ళు కనిపించని నాకు శిలల అందాలు కనిపించేలా అన్నీ వివరించి పాడే సన్నివేశం అది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాడారు ఈ పాట. ఆత్రేయ రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.

తెలిసి తెలియని అమాయకత్వంలో కాపురాలు పాడు చేసుకునే యువతీ యువకుల్ని ఒక దారిని పెట్టే తాయారమ్మ నేను. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో కైకాల సత్యనారాయణ గారు నా సరసన హీరోగా నటించారు. పెద్దవాళ్లం మనం చేసే పొరపాట్లు పిల్లలు వాళ్ల జీవితంలో చెయ్యకుండా వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం ఈ పాత్రల ప్రత్యేకత. మై నేమ్ ఈజ్ బంగారయ్య అని హీరో పడతాడు. మై నేమ్ ఈజ్ తాయారమ్మ, ప్రతివాదనకే తయారమ్మ. మా ఇంట్లో నేను కాకుండా సినిమా రంగంలో ప్రవేశించిన వాళ్లు ఇంకా ఇద్దరున్నారు, మీకు తెలుసో తెలీదో. ఒకరు నా చెల్లెలు కృష్ణకుమారి, కథానాయికగా ఆ రోజుల్లో ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నవ్వితే నవరత్నాలు, బంగారు పాప లాంటి చిత్రాలతో మొదలయ్యి తర్వాత చాలా చాలా మంచి చిత్రాల్లో ఆవిడ నటించింది. ఆవిడ నా సొంత చెల్లెలు అని చెప్తే చాలా మంది నంబర్స్ ఉండి ఆ అబద్దాలు చెప్తున్నారండి, ఆవిడ మీ చెల్లెలేమిటండి, ఆవిడ చక్కగా పొడుగ్గా ఎంతో అందంగా ఉంటారు, కృష్ణకుమారి గారు మీ చెల్లెలు కాదండి, మీరేదో అలా గొప్పగా చెప్పుకుంటున్నారు గాని అని నన్ను అలా ఒకలాగా వేళాకుళం చేస్తుండేవారు అనమాట. ఇంకొకరు సినిమాల్లోకి వచ్చినవారు మా పెద్దమ్మాయి కూతురు, నా మనవరాలు వైష్ణవి. అది కూడా తమిళంలో, మలయాళంలో, హిందీ టీవీ సీరియల్స్ లో, రేడియో నాటకాల్లో ఎక్కువగా పాల్గొంటుంటుంది. దానికి కూడా నాలాగా ఆటే పాటలు పాడడం, చెట్లని కౌగిలించుకోవడం, పరుగులెత్తడం అంత ఇష్టం ఉండదు. మంచి ఎమోటింగ్ రోల్స్, మంచి క్యారెక్టర్స్ వస్తే అప్పుడప్పుడు వేషాలు వేసుకుంటూ ఉంటుంది. షీఈస్ అ వెరీ మెచ్యూర్డ్ గర్ల్ అండి. నాకు చాలా ఇష్టమైన నా పిల్లల్లో మనవల్లో అదొకటి. నాకు ఒక్క మనవరాలు, ముగ్గురు మనవాళ్ళు అనమాట. వైష్ణవి ఇక్కడ నాలాగే చిత్ర పరిశ్రమలో శ్రమించి ఇంకా ముందు ముందుకు మంచి పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతోంది. బహుశా దానికి మంచి అవకాశాలు వస్తే మాత్రం అది కూడా కృష్ణకుమార్ లాగా నాలాగా ఒక నటిగా మంచి స్థిరమైన పొజిషన్ ని సంపాదించుకోగలనని అనుకుంటున్నాను. కృష్ణకుమారి నాగేశ్వరరావు గారి మీద చిత్రించిన పాట ఒకటి నాకు చాలా ఇష్టం, అది యుగళగీతం. తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము.

శ్రీ పి పుల్లయ్య గారు, శ్రీమతి శాంతకుమారి గారు బ్రహ్మాండంగా నిర్మించిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఆ చిత్రంలో ఎరుకల సాని పాత్ర వేశాను నేను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను అంటూ పద్మావతి దేవి ఇంటికి వెళ్లి, ఓ సోసి బుర్రక్క శ్రీనివాసుని వెళ్లి చేసుకుంటావులే అని హామీ ఇచ్చొస్తానన్నమాట. వెంకటేశ్వర మహత్యం నుంచి ఈ పాట వినండి.

సహజంగా ప్రతి మధ్యతరగతి కుటుంబంలోనూ వచ్చే సమస్యలు కలహాలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన మంచి చిత్రం సంసారం ఒక చదరంగం. చీపురగట్టు చేతితో పుచ్చుకుని అవసరమైనప్పుడల్లా అందరినీ జాడించేస్తూ అదుపాకీలో పెట్టే పని మనిషి చిలకమ్మ పాత్ర నాది. నేను చాలా కాలం తర్వాత చాలా ఎంజాయ్ చేసి తృప్తికరంగా నటించిన చిత్రాల్లో ఆ పాత్ర అంత బాగా కుదిరిందని నేను చెప్పాలి. ఆ చిత్రంలో ఈ పాటకు చక్రవర్తి గారి సంగీతం, వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం, పి సుశీల గారు పాడారు.

చదువురాని ఓ పల్లెటూరమ్మాయిని ఓ జడ్జి గారు పెళ్లి చేసుకుంటారు. శోభనన్ రాత్రి భార్యని ఒక చిన్న డాన్స్ చేస్తూ పాట పాడమని కోరతారు. నాకు డాన్స్ చేయాలన్నా ప్రేమ గీతాలకు అభినయం చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇలాంటి ఇబ్బంది నాకు జగపతి వారి అక్కాచెల్లెళ్ళు చిత్రంలో ఎదురైందండి. అయ్యో రామచంద్ర, నేను డాన్స్ చేయడం ఏంటండి, బాగుండదండి అని నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారిని, నాగేశ్వరరావు గారిని బతిమాలుకున్నాను. కానీ వారు డాన్స్ చేసే తీరాలని పట్టుబట్టారు. చిత్రం విడుదలైన తర్వాత మాత్రం

పాండవులు పాండవులు తుమ్మెద అనే పాట ఎంత పాపులర్ అయిందో చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఈ పాటని పి సుశీల గారు పాడారు. సంగీతం కేవి మహాదేవన్ గారు. రచన ఆచార్య ఆత్రేయ.

0: మీతో కొంతసేపు సరదాగా కాలక్షేపం చేశాను. ఈ అవకాశాన్ని కలిగించిన వివిధ భారతి వారికి, ఓపిగ్గా కార్యక్రమం విన్న మీకు నా ధన్యవాదాలు. సెలవు. మీ షావుకార్ జానకి.
1: మీరింతవరకు నింగి కెగసిన ధృవతార, ప్రముఖ నటి షావుకార్ జానకి గారికి నివాళిగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి షావుకార్ జానకి గారు గతంలో సమర్పించిన ప్రత్యేక జనరంజన కార్యక్రమాన్ని విన్నారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
4: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
3: స్వయం కృషితో ఎదిగిన విజేత,
4: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
3: బాక్స్ ఆఫీస్ కి గ్యాంగ్ లీడర్,
4: అభిమానులకు అన్నయ్య,
3: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
4: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్.
3: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:40 కావస్తుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2020 నుంచి 2026 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు గాడ్ ఫాదర్ సినిమా నుంచి శ్రేయా ఘోషల్ పాడింది. అనంత శ్రీరామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు పాసిగుట్ట నుంచి నోముల భాగ్యమా వెంకటేష్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్ షేక్ చాంద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తగ్గదలా.
1: పుష్ప సినిమా నుంచి శివం పాడిన పాట అది. చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి హన్మకొండ తరాలపల్లి నుంచి జేరుపోతల బుచ్చయ్య.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరు విన్న ఆ పాట బీస్ట్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచందర్ జోనితా గాంధీ కలిసి పాడిన పాట. అది రచన సాయి శ్రీ సాయి కిరణ్, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమ, ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకారపు రవి ఉమాదేవి, వరంగల్ కుమ్మల గ్రామం నుంచి మహమ్మద్ ఖలీల్ సాంబయ్య, వీళ్ళందరి కోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో. చివరిగా మీరు వింటున్నారు వారసుడు సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి ఎంఎం మానసి పాడిన పాట, రామజోగే శాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, నందిపేట నుంచి వెంకటేష్.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?
2: సమయం 11 గంటలు కావాల్సింది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు కల్పించేలా విద్యా కార్యక్రమాలు చేపట్టాలని ఆక్స్ఫర్డ్ వర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీతో సమావేశమై భాగస్వామ్య అవకాశాలు, తెలంగాణ విజన్పై చర్చించారు. ఈరోజు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 48 మంది విజేతల జాబితాలో

0: తెలంగాణ నుంచి ఆమె స్థానం దక్కించుకున్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. బకాయి పడిన మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ చర్యలకు రంగం సిద్ధం చేసింది. సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్లోకి 28 మంది కమాండోల నియామకం చేపట్టింది. గ్రేహౌండ్స్ ఆక్టోపస్కు చెందిన 28 మంది కమాండోలు బకాయి మిల్లర్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా పనిచేయనున్నారు. రాబోయే పండుగల సీజన్లో అమ్మకాల గిరాకీకి అనుగుణంగా 10 లక్షల మందికి పైగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈకామర్స్ మార్కెట్ ప్లేస్ మీషో తెలిపింది. తమ 6.5 లక్షల మందికి 6.5 లక్షల మందికి లాజిస్టిక్స్ విభాగంలో 3.75 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించే వీలుందని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్ చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సాటర్డే సూపర్ హిట్ షోకి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖీ అనుపమ. ఎవరెస్ట్ శిఖరం తల ఎత్తి ఎంత పైకెత్తి చూసినా మరింత ఎత్తుగానే కనిపిస్తుంది, ఉంటుంది కూడా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నటుడు ఆ ఎవరెస్ట్ శిఖరాగ్రాంగన కూర్చున్నారు. నటన శిఖరం, నట మేరువు. నక్షత్రాల్లో ధ్రువతార తన స్వయం కృషితో

పద్మవిభూషణ్ శివశంకర వరప్రసాద్ గారి పుట్టినరోజు ఇవాళ. గుర్తు చేసుకుందాం మెగాస్టార్ చిరంజీవి మేటి విజయాలను. ద ఓజీ ఒరిజినల్ సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ వివిధ భారతిలో.

ఆగస్ట్ 22, 1955లో మొగల్తూరులో మెరిసింది ఒక తార. ఆ తార పేరే శివశంకర వరప్రసాద్. బిగ్గర్ దెన్ బచ్చన్ అని కొందరంటే, ద న్యూ మనీ మెషిన్ అని ఇంకొందరన్నారు. మరి అభిమానులం అయిన మనము ఎవరెస్ట్ శిఖరాగ్రాన కూర్చున్న గొప్ప నటుడు అని అంటున్నాం. ఎవరేమైనా సరే, చిరంజీవి ఒక పేరు కాదు, బ్రాండ్. మరి ఆ బ్రాండ్ మన అభిమానానికి అయ్యాడు ఖైదీ.

మనందరికి చిరంజీవి అన్న స్క్రీన్ పేరే తెలుసు. మరి ఇంతకీ ఈ పేరు ఎవరు పెట్టి ఉంటారు? మనమందరం ఏమనుకుంటాం కామన్గా, ఎవరో నిర్మాత దర్శకుడో పెట్టేసి ఉంటారు అని చెప్పి. కాదు, దీని వెనకాల ఒక ఆసక్తికరమైన కళ ఉంది. కథ కాదు, కలే. అప్పుడే పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు సినిమాల షూటింగ్ జరుగుతోంది. శివశంకర వరప్రసాద్ చాలా పెద్ద పేరు కదా, తెరపై ఏం వెయ్యాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారట. అప్పటికే శంకర్ అనే ఒక నటుడున్నాడు, చూద్దామని ఊరుకున్నారందరూ. ముందైతే షూటింగ్ కానిచ్చేద్దాం, అసలే కొత్త కుర్రాళ్ళు, ఎవరి బాధలు వాళ్లవి. మరి ఒక హుషారైన పాట వినిపిస్తాను, దాని తర్వాత కథ కాని ఈ కళ గురించి చెప్తాను.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మరి ఇంతకీ చిరంజీవి అన్న పేరు ఎవరు పెట్టారు అని ఇందాక మీ అందరినీ ఒక ప్రశ్న వేశాను కదా. సినిమా షూటింగ్ జరుగుతోంది. శివశంకర వరప్రసాద్ ఒక రాములవారి గుడికి వెళ్తారు. దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామికి నమస్కరిస్తుంటే ఆయన స్నేహితుడు, చిరంజీవి ఒకసారి ఇలా బయటికి రా అని చెప్పి పిలిచాడు. ఎవరిని రమ్మంటున్నావు అనంటే నిన్నే అని అన్నాడట ఆ స్నేహితుడు. ఒక్కసారి మెలకు వచ్చేసింది. ఆ స్నేహితుడెవరో ఇప్పటికీ కూడా గుర్తుకు రావడం లేదు. వెంటనే వెళ్ళి తన తల్లిగారైన అంజనాదేవికి చెప్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామి తన పేరు నీకిచ్చారు, తెరపైన ఇదే పేరు పెట్టుకో శంకర అని అమ్మ కూడా చెప్పడంతో మనకు చిరంజీవిగా పరిచయమయ్యారు. మరి ఒక్క డైలాగ్ వినిపించాల్సిందే కదా ఈ సందర్భంలో చిరంజీవి గారిది.
1: ఈ కోర్టులో నేను మాట్లాడేది ఒక కేసు గురించి కాదు, ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక సెక్షన్ గురించి. అదే 302. ఈ 302కు మరో అర్థం ప్రాణం పోయే వరకు ఉరి తీయమని. మిలాడ్, మామూలు మనిషి ఒకటి ప్రాణం తీస్తే దాని హత్య అంటున్నాం, నేరం అంటున్నాం. అదే పని కోర్టు వారు చేస్తే దాని ఉరి అంటున్నాం, శిక్ష. రెండిటికీ తేడా లేదు మిలాడ్. పూర్వకాలంలో నేరస్తుల్ని సలసలా కాగే నూనెలో వేసి చంపేవారు, మెడ నరికి చంపేవారు. అది ఇప్పుడు మనకి ఎంత అనాగరికంగా కనపడుతుందో, అలాగే మనం వేస్తే ఈ ఉరి మన భావితరానికి అంతే అనాగరికంగా కనపడుతుంది. అందుకే మిలాజ్, 302 అనే పరమ దారుణమైన, దుర్మార్గమైన, అనాగరికమైన ఈ సెక్షన్ ని ఇండియన్ పీనల్ కోడ్ లో నుంచి శాశ్వతంగా కొట్టివేయాలని బలబుద్ధి. అవసరమైతే మరీ

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మెగా స్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని. మరి చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంటే చదువులో, కానీ నటనలో మాత్రం ఏ క్లాస్. 10వ క్లాస్లో పరధ్యానం పరంధామయ్య అనే నాటకలో పరంధామయ్య పాత్ర. ఆ పాత్ర వయసు 70 సంవత్సరాలు. మరి ఇక్కడేమో ఉన్నదెవరు, 15-16 సంవత్సరాల నూనుగు మీసాల పిల్లాడు. ఏం చేస్తే స్టేజ్ మీద బాగుంటుందో ఆలోచించి క్లాసులు ఎగ్గొట్టి మరీ, అవునండి, క్లాసులు ఎగ్గొట్టి మరీ ముడతలు వచ్చేటట్టుగా మేకప్ చేసుకోవడం నేర్చుకున్న ఈ మగధీరుడు మున్ముందు రోజుల్లోనే స్టార్లకే స్టార్, మెగా స్టార్ అవుతాడని ఎవరైనా ఊహించుంటారా?

0: మహానగరంలో ఈ మాయగాడు చేసిన మ్యాజిక్ ఎంత గొప్పదంటే, అటు బాపుగారితో మన ఊరి పాండవులు, మంత్రిగారి వియంకుడు సినిమాలు చేస్తే బాలచందర్ గారితో 47 రోజులు ఇది కథ కాదు రుద్రవీణలు చేశారు.
1: సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని తుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచన ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి, నేను ఎరగి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరిగి రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పుండెని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతడు ఆసుపత్రికి చేర్చగలిగిన వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి.
2: సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? సాగు పుట్టుకలు కర్మఫలాలు.
0: మరి ఇక భారతీరాజా గారితో ఆరాధన చేసి స్వయం కృషితో కె విశ్వనాథ్ గారిని మురిపించిన ఏకైక నటుడు చిరంజీవి గారు. నలుగురు దిగ్దర్శకులు, ఇటు బాపు గారితోటి మంత్రిగారి వియంకుడు, బాలచందర్ గారితోటి రుద్రవీణ, భారతీరాజాతో ఆరాధన, స్వయం కృషి విశ్వనాథ్ గారితో, ఇలాంటి నలుగురు దిగ్దర్శకులు అత్యద్భుతమైన ఆలోచనతో ఉన్నవారు. మరి అలాంటి వారి కింద వీరు పనిచేయడము, మనందరినీ మెప్పించడము మామూలు విషయం కాదు కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వివిధ భారతి వేదికగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం చిరంజీవి గారి పుట్టినరోజుని. ఈరోజు మరి ముళ్ళ దారిలో పూలు పూయించిన విజేత మగ మహారాజు.
2: దారి పూల దారి పోవోయి బాట సారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి.
1: ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ, యాంటీ హీరోగా కొనసాగింపు. విలనిజానికి సరికొత్త రూపు అద్దిన చిరంజీవి గారిని, ఆ విలనిజాన్ని తెరపై చూసి ఛీ అనుకున్న ప్రేక్షకులే సుప్రీం హీరో మా అన్నయ్య అంటూ ఛత్రం పట్టి మెగాస్టార్ అన్న బిరుదుతో ప్రేమగా సత్కరించి తమ మనసుల్లో చోటిచ్చారు. ఊహించండి, 47 రోజుల్లో చిత్రంలో జయప్రదను మోసగించి సుగుణాకర్రావుగా జయసుధను పీడించిన ఇతనే సూర్యంగా రుద్రవీణలో తండ్రిలోని ఛాందసవాదాన్ని ఎదిరించాడు. ట్యాగోర్లో సమాజాన్ని ప్రశ్నిస్తే స్టాలిన్లో ఆడుకున్నాడు, ఆదుకున్నాడు అందరినీ. ఒక్క నటుడు, 100 పార్శ్వాలు, అన్నీ మన కోసమే.
3: మూడు బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకుల్ని దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి. మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారు.
4: నేను మాట్లాడుతున్నది లాయర్తో కాదు, లంచగొండి. ఒక లంచగొండితో మాట్లాడుతున్నా.
3: మిస్టర్ టాగోర్,
4: ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారు ముందు పెడతారు. నల్లకోటు విప్పి తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంది.
3: యువర్ ఆనర్ ముద్దాయి.

మైకేల్ జాక్సన్ స్టెప్స్ డాన్స్తో ఎంతో ఇన్స్పైర్ అయిన చిరంజీవి గారు ఇలా కొన్ని మార్చి మనం కూడా తెలుగు తెరకు ఎందుకు పరిచయం చేయకూడదు అని అనుకున్నారు. అనుకోవడం మాత్రమే కాదు, తనను తాను డాన్స్కు ఎంత బాగా మలుచుకున్నారంటే తెలుగు సినిమా అంతా ఒక మూసలో హీరో హీరోయిన్ చేతులు పట్టుకుని డాన్స్ చేయడము లేదా చెట్టును పట్టుకొని వెళ్లడం లాంటి రోజులకి చెల్లుచీటి రాసేసి హీరో అంటే చిరంజీవి, చిరంజీవి ఉంటే డైనమిక్ డాన్స్ అని తొలిసారిగా పసివాడి ప్రాణంతో బ్రేక్ డాన్స్ చేసి చూపించారు. రుచి చూసిన ప్రేక్షకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టేసి మాకిదే కావాలి అని అన్నారు పదే పదే. ఇలా అడిగేటట్టు చేసుకున్న చిరంజీవి నటనలో ఎవరెస్ట్, డాన్స్లో ది బెస్ట్ అనిపించుకున్నారు.

నటుడిగా నేనేంటో చూపిస్తా అని ఛాలెంజ్ చేసి ఎంత సంఘర్షణ పడ్డారో, ఎన్ని అగ్నిగుండాలు దాటారో, కానీ మగ మహారాజుగా జగదేక వీరుడిగా ఈ స్టేట్ రౌడీ కొదమసింహంలా తెలుగు సినిమాలోకి దూకి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడన్నది ఇప్పటికీ ఆయన సినిమాలకి హౌస్ఫుల్ బర్డ్స్ చూస్తుంటే ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి.

చిరంజీవి అంటే ఉత్సాహం, చిరంజీవి అంటే ఉల్లాసం, ఫాస్ట్ బీట్ పాటలు, సూపర్ హిట్ ఫైట్లు ఇవేనా నేనేంటో తెలుసా అని చంటబ్బాయితో నవ్వించి రౌడీయల్లుడిగా అల్లరి చేసి శ్రీమంజునాథలో శివుడిగా దీవించి స్వయం కృషిలో సాంబడిగా ఒద్దికగా చెప్పులు కుడుతూనే మన మనసు దోచిన ఆపద్బాంధవుడు.

రికార్డ్స్ కి సరికొత్త భాష్యం చెప్పారు. ఘరాన మొగుడు చిత్రంతో బాక్సాఫీస్ ని కుదిపేసి కోట్లలో వ్యాపారం చేసి లాభాలు ఆర్జించడంతో ప్రపంచమే తెలుగు సినిమా వైపు, మరీ ముఖ్యంగా ఈ మనీ మెషిన్ చిరంజీవి వైపు అభ్రంగా చూసింది. అంతేకాదు, ఒక దశలో అమితాబ్ బచ్చన్ గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక స్టార్, మెగా స్టార్ చిరంజీవి గారు ఒక్కరే అయ్యారు. పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవి మాత్రమే కాదు, 2024లో పద్మ విభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్, 3 నంది పురస్కారాలు, 9 ఫిలింఫేర్ అవార్డ్స్, ఇవన్నీ వారి ప్రతిభకు చంద్రుడికో నూలుపోగులాంటివే. ఎందుకంటే ఆయన మనవాడు, అందరివాడు.

తెలుగు సినిమా దశని దిశని మార్చిన గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు ఇంత సాధించినా కూడా ఇంకా నేర్చుకోవాలనుంది, ఇంకాస్త ఎక్స్పెరిమెంట్ చేయాలనుందని ఎంత వినమ్రతతో చెప్తారో మనందరికీ తెలిసిందే. అందుకే వారంటే మనందరికీ ఎంతో ప్రాణం. మన చిరంజీవి గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం విబి క్లాక్ లో టైం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

కేరింత మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి టైం. చదువుకుంటూ చూస్ చేసుకోవాల్సిన కెరీర్ గురించి ఆలోచించే ఇయర్స్, అంటే 16 ఇయర్స్లో ఏకంగా తనకి ఇష్టమైన ఒక ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హతను సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన ఓ యువ సంచలనం ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. ఎవరు ఏమిటో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలుగు సినిమా చరిత్రను తనదైన శైలిలో స్టెప్పులు వేయించిన గ్యాంగ్ లీడర్ ఎలాంటి ఛాలెంజ్ నైనా స్వీకరించి విజేతగా నిలిచే మగ మహారాజు. అద్భుతమైన నటనతో మనందరి మనసును దోచుకున్న జగదేక వీరుడు చిరంజీవి. నటనలో ఇంద్రుడు
2: డబ్బు లేక దరిద్రులయ్యే వాళ్ళని చూసి జాలిపడచ్చు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేం.
1: సూపర్ హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. మాటా పాట ఈ మంగళవారం ఉదయం 10:30 మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతిలో.
3: చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక చెప్పా కదా మీకు, 16 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఒక ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హతను సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఒక యువ సంచలనం ఇవాటి మన చైతన్య స్ఫూర్తి అని ఎవరో తెలుసా? లక్ష్మణన్ మేయప్పన్.

కేవలం 16 ఏళ్ల 140 రోజుల వయసులోనే చార్టర్డ్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ సాధించి ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడైన మేల్ చార్టర్డ్ అకౌంటెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ప్లేస్ సంపాదించాడు. దుబాయ్ ఈ ఘనతకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. స్టేట్ యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రిప్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమదేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. అతి చిన్న వయసులో అంటే 16 ఇయర్స్ ఏజ్లోనే చార్టర్డ్ అకౌంటెంట్గా కెరీర్ స్టార్ట్ చేసిన లక్ష్మణ్

లక్ష్మణన్ వేయప్పన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫైనాన్స్ రంగంలో లక్ష్మణన్ వేయప్పన్ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. COVID-19 టైంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ దిశగా తన జర్నీ ప్రారంభించాడు లక్ష్మణన్. మీకు తెలుసా, లాక్డౌన్ టైంలో ఆటో అకౌంటింగ్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ వాళ్ళ అమ్మగారు నేర్పించారట. సో ఆ స్ఫూర్తితోనే 17 ఏళ్ల వయసులో ACCA కోర్సులో చేరి సంవత్సరంలోనే కంప్లీట్ చేశాడు. యాక్చువల్గా ఈ కోర్స్ చాలా టఫ్ అంటారు. ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ అన్ని అటెంప్ట్ చేయాలి, అసలు పాస్ అవడమే చాలా కష్టం అంటారు. సో అలాంటిది 1 ఇయర్లోనే కంప్లీట్ చేశాడు. ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. చెప్తాను మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి వివిధ భారతి.

పెద్దిమ్మి వినిచ్ యొక్క ఇన్స్పిరేషనల్ డాన్సింగ్ నెంబర్ వినేసాం అనంత్ శ్రీరామ్ గారు రాసింది. యాక్చువల్గా ఈ పాట వింటున్నప్పుడు లిరిక్స్ మ్యూజిక్ డాన్స్ పోటీ పడుతున్నట్టుగా ఉంటుంది కదా, ఇలాంటి పాటలు అరుదుగా వస్తుంటాయి. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి సమయం. మరి లక్ష్మణన్ వేపన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటారు కదా, సక్సెస్ ఈజ్ నాట్ ఏ గోల్, ఇట్స్ ఏ జర్నీ అని. అలాగే ఈ ఘనతతో

0: చేయడానికి అది పెద్ద ఏజ్ అయినా కావచ్చు, లేదంటే ఇలా చిన్న ఏజ్ అయినా కావచ్చు, అది ఎప్పుడు అడ్డం కాదని ప్రూవ్ చేస్తారు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు. సో సంకల్పం మంచిదై ఉండాలి, దానికి కట్టుబడి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఏదైనా సాధ్యమే అని ప్రూవ్ చేసే ఇలాంటి చైతన్య స్ఫూర్తులు ఎందరో ఉన్నారు మన సొసైటీలో. అండ్ ఇప్పుడు మీకోసం టైం అయితే 12 గంటల 28 నిమిషాలు కావస్తుంది, అంటే కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 40 నిమిషాలకు ఈట్ ఫిట్తో. సో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కి జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై ఔర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో, గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై, కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలి

చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలను మార్చడమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్నే మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ గిరిడ్ హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణను సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరిమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కానీ ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాయజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామాడ కాయజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్ధంగా ఉండడంతో కేరళ ప్రసిద్ధ జలసంధి పండుగ
మరొక అద్భుతమైన సంచిక కోసం

alla pola sit hon ton di. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకార మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడి త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబి స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక చక్కటి మెలోడి వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి ఒక్క సూపర్ హిట్ సాంగ్ వినిసం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఎయిట్ ఫిట్ టైం. మన లైఫ్ స్టైల్ పర్టికులర్గా ఫుడ్ హ్యాబిట్స్ ఎంత హెల్దీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే అనుకోండి. మరి ఒక బాదం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే విషయం తెలుసా మీకు? ఒకవేళ తెలిసినా అంతగా పట్టించుకోవట్లేదా, అంటే రోజు డైలీ కొంచెం కొన్ని బాదం తినట్లేదా? ఒక బాదం ఆరోగ్యానికి ఎంత మంచిదో నిపుణుల మాట చాలా ఇదిగా ఉంటుంది. సో బాదం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈట్ ఫిట్లో. స్టే ట్యూన్డ్.

0: తెలుగు సినిమా చరిత్రను తనదైన శైలిలో స్టెప్పులు వేయించిన గ్యాంగ్ లీడర్. ఎలాంటి ఛాలెంజ్ నైనా స్వీకరించి విజేతగా నిలిచే మగ మహారాజు. అద్భుతమైన నటనతో మనందరి మనసును దోచుకున్న జగదేక వీరుడు చిరంజీవి. నటనలో ఇంద్రుడు.
1: డబ్బు లేక దరిద్రులయ్యే వాళ్ళని చూసి జాలిపడచ్చు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేము.
0: సూపర్ హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. మాటా పాటా ఈ మంగళవారం ఉదయం 10:30 మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతిలో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఈట్ ఫిట్ టైం. బాదం వల్ల ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. బాదం పప్పులు శరీరానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలను అందిస్తాయట. చేపలు, నాన్ వెజ్లలో దొరికే ప్రోటీన్ బాదంలో ఉంటాయట. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందించడానికి మంచి సోర్స్ బాదం అన్నమాట. మరి ఇంకా ఉన్న ఉపయోగాలు చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ డాన్సింగ్ నంబర్ ఆన్ ద వే.

ఎంతంతరిల్లేల ఒట్టిలో నిరగతమంత రక్కలే సీయగిరేలా ఎసే రోయకాయకి నాట నాట నాట అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా స్పెల్ బౌండ్ అయిపోతాం కదా, ఇలాంటి పాటలు అరుదుగా వస్తుంటాయి. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 8 ఫీట్ టైం. బాదం ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు చాలా సులభంగా లభిస్తాయట. నానబెట్టిన బాదంలోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయట. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచడానికి ఎంతో హెల్ప్ అవుతుందట కూడా. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ బాదం తినడం వల్ల. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూ ఉండండి.

లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమదేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. బాదం ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆల్రెడీ మనకు అర్థమైపోయింది కదా, ఇంకా ఉన్నాయండి. వెయిట్ లాస్కి బెస్ట్ ఆప్షన్ బాదం అంటున్నారు పోషకాహార నిపుణులు. బాదం పప్పులోని విటమిన్ ఇ చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందట. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి కణాలను రక్షించడంలో సహాయపడుతుందట కూడా. ఇక పోషకాలకు నిలయమైన బాదం పప్పులను స్మూతీలు, ఓట్స్, పెరుగు లేదా ఫ్రూట్ సలాడ్స్తో కలుపుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అతి సర్వత్రా వర్జయ్యత్ అన్నట్టు పోషకాలు చాలా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినేయకూడదు కదా, హెల్దీ అని కూడా అనమాట. సో అపరిమితంగా కాకుండా మితంగా తీసుకోవడం శ్రేయస్కరం అంటారు నిపుణులు. పాటించాలిగా మరి, ఏమంటారు?

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది పబ్బతి జ్యోతి. వార్తల ముఖ్యాంశాలు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి వారు ఆసక్తి చూపించారు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్ నెలలో హైదరాబాద్ను సందర్శించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో పలు రంగాల అభివృద్ధి వేగవంతం కానుంది. టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్ట్, సైబర్ రౌండ్ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థలు అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సెమినార్లో ఆయనతో పాటు టీడీఎస్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ డిఎన్ పటేల్ మాట్లాడారు. సైబర్ వివాదాల్లో 5 కోట్ల రూపాయలకు వరకు అడ్జుడికేటింగ్ అధికారుల ద్వారా, ఆపై అప్పీళ్లను టీడీఎస్ఏటీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. నిపుణులతో కూడిన వ్యవస్థ ద్వారానే వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాలని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి వర్సిటీ ప్రతినిధులు విద్యావేత్తలతో సీఎం విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ యువతతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని వారిని సీఎం ఆహ్వానించారు. అలాగే జీఎంఆర్ యుటిలిటా బౌల్ను పరిశీలించి రాష్ట్రంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎల్నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిన్న టీజీఐఆర్డీలో నిర్వహించిన వర్క్షాప్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ

అక్టోబర్ నవంబర్ నెలల్లో పంటల నీటి కొరత రాకుండా భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుల సంరక్షణ, పంటల వైవిధ్యం, ఆయిల్ ఫామ్ సాగులను ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కరువును తట్టుకునేలా రైతాంగానికి తగిన అవగాహన, పశు సంరక్షణ చర్యలు అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తొలి జాతీయ సదస్సును రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయత, నిష్పక్షపాతమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా జెన్జీ యువతకు వాస్తవిక సమగ్ర సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సంచలనాత్మకత కంటే నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్లోని 183 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని, నిధుల సాధనకు బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ టవర్ స్థలాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో సమావేశమయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ పైలట్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గ్లోబరేనా వివాదంలోనూ విద్యార్థుల భవిష్యత్తును కేటీఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటూ ఇంజనీరింగ్, విద్య, ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తుందని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు 800 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లతో పాటు అదనంగా నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయులలో తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. 2026 సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యలో వినూత్న మార్పులు తెచ్చిన వారిని 3 అంచెల పారదర్శక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ టి శ్రీనివాసరావు వార్షిక తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి నాణ్యమైన దర్యాప్తు, పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసం పొందుతూ 100కు డైల్కు వేగంగా స్పందించాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. హైదరాబాద్ సీజీఎస్టీ అధికారులు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న

మసాలా పొగాకు తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ స్థావరం నుంచి 40 ప్యాకింగ్ యంత్రాలు, 76 లక్షల రూపాయల విలువైన నిల్వలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 160 కోట్ల రూపాయల పన్ను ఎగవేతను గుర్తించి ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ఖండిస్తోందని ఏబీవీపీ తెలిపింది. దశాబ్దాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా విడుదల చేసిన జీవో నంబర్ 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ విలేజ్ నెంబర్ 5లో జరుగుతున్న జూలన్ యాత్ర పండుగ 2026 భాగవత సప్తాహ్లో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు మరోసారి. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ ఎంపికయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ఒక పాట విందాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్స్ ఆఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్.
0: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. పండుగల సీజన్ స్టార్ట్ అయింది. అందులోనూ శ్రావణ మాసం, ఇళ్ళు షాపులు అన్నీ కళకళలాడిపోతూ సందడిగా ఉంది కదా. ఎంతైనా డైలీ రొటీన్ లైఫ్లో పండుగలు తీసుకొచ్చే ఆనందం వేరప్పా. గుళ్ళకు వెళ్ళడం, పూజలు, నోములు, కొత్త బట్టలు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, స్పిరిచువల్ స్ట్రెస్ బస్టర్స్ ఫెస్టివల్స్. అయినా సరే ప్రతిరోజు పండుగకి మన వివి తోడుంటే నిజమే కదా. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మన తెలుగు భాషలోని అందం, గొప్పతనం ఏమిటంటే ఒకే రకంగా పలికే పదాలు కూడా డిఫరెంట్ అర్థాల్లో ఉంటాయి. అండ్ కొన్ని అయితే సేమ్ వర్డ్సే కానీ అర్థాలు మాత్రం చాలా ఉంటాయి. మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా నానర్థాలు అని. సో ఆ టైప్లో అనమాట. ఇప్పుడు నేను అడుగుబోయే క్వశ్చన్ కూడా అలాంటిదే. కొంచెం తేడా ఉంటుంది మాడ్యులేషన్, అండ్ డిఫరెంట్ అర్థం కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఈజీ క్వశ్చనే చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. మరి క్వశ్చన్ వినండి. శ్రావణం, శ్రవణం రెండింటికి తేడా ఏంటి? శ్రావణం, శ్రవణం రెండింటికి తేడా ఏంటి ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ అని వెంటనే వాట్సాప్లో 04023240852. అండ్ ఇప్పుడు మీకోసం ఓ మెస్మరైజింగ్ సాంగ్. ఎంజాయ్ దస్.

లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమదేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి చక్క మహారాజు సినిమా నుంచి ఒక చక్కటి పాట వినేసాం. నిజంగా ఎవర్గ్రీన్ సాంగ్స్ కదా ఇలాంటివన్నీ కూడా. వింటుంటే ఆ టైంకి ఆ పాటను ఆస్వాదించడంతో పాటు, అంటే సాహిత్యం, సంగీతం, గానం వీటన్నిటితో పాటు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. సో ఆ టైంలో మనం టీవీలో చూసినా సరే, ఈవెన్ అమ్మానాలతో కలిసి చిన్నప్పుడు చూసిన సినిమాలు అయినా సరే, సో టైం విషయాలు అలా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అలాంటి పాటలన్నీ మన వీబీలో వినిపిస్తూ ఉంటాయి, కాబట్టి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, శ్రావణం శ్రవణం రెండింటికి తేడా ఏంటి అని. చాలామంది పంపించారు, అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. సుందర్ కొంపల్లి నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ, అనిత ఖైరతాబాద్ నుంచి, జయలక్ష్మి నాగోల్ నుంచి, నోముల రమేష్, నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, పెడన నుంచి అప్పలరాజు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి నుంచి, షాపూర్ నగర్ నుంచి శ్రీనివాస్ విజయలక్ష్మి, మోరిపల్లం నుంచి పంతాడు శ్రీనివాసరావు, కుక్కట్పల్లి నుంచి శేషు, నెమ్మాని నుంచి వెంకటేశం లత, పోచారం నుంచి లత, కిస్మత్పూర్ నుంచి పద్మావతి, తోట సంతోష్, పోతంగల్ నుంచి అండ్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద, జానకి జమ్మికుంట నుంచి మౌనిక సుశాంత్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్ అండ్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న, సావిత్రి నిర్మల్ జిల్లా నుంచి మహమ్మద్ జైనిద్దరు ఉమ్మడి నుంచి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్ లావణ్య అండ్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ శుభప్రదం. శ్రావణం అంటే శుభప్రదం, శ్రవణం అంటే వినడం అని వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం నక్షత్రం కూడా, అది కూడా పంపించారనమాట. సో అలా పంపించిన వాళ్ళ ఆన్సర్ కూడా కన్సిడర్ చేశాను. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. చిన్న చిన్న జస్ట్ దీర్ఘము, ఒక మాడ్యులేషన్ డిఫరెన్స్, కానీ ఎంత అర్థం డిఫరెన్స్ ఉందో చూడండి, అది మన తెలుగు భాషలోని గొప్పతనం. అందుకే చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు

షో టైమ్ టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 FM. జోడీ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేసాం. నిజంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఈ జోడీలో కాంబినేషన్లో, అసలు ఈ జోడి అంటే కాంబినేషనే కదా, ఎన్ని పాటలు కదా, అద్భుతమైన పాటలు, ఆణిముత్యాల లాంటి పాటలు. మన తెలుగు వాళ్ళకి ఒక గిఫ్ట్ అని చెప్పొచ్చు, సంపద అని చెప్పొచ్చు. వినే కొద్ది వినాలనిపిస్తుంది, అవి వింటే మనసుతో పాటు ఆనందం ఉప్పొంగిపోతుంది. సో నివేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇక మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్కి టైం అయింది, అడిగేస్తున్నాను. ప్రముఖ దివంగత సినీ నటి షౌకర్ జానకి గారు ఎన్ని చిత్రాల్లో నటించారు? మరోసారి వినండి, ప్రముఖ దివంగత సినీ నటి షౌకర్ జానకి గారు ఎన్ని చిత్రాలు నటించారు? యాక్చువల్గా మనకి షౌకర్ జానకి గారు అంటేనే ఎన్నో చక్కటి పాత్రలు కళ్ళ ముందు మెదులుతాయి, అండ్ ఒక ఖంగుమనే కంఠస్వరం కూడా. తెలుగుని ఎంత అద్భుతంగా మాట్లాడతారో అంతే స్టైలిష్గా ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఎనీవేస్ మరి క్వశ్చన్ చెప్పేసాను కదా, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 2 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి సూపర్ సాంగ్స్ వింటున్నాం. అండ్ ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ దివంగత సినీ నటి షావుకారు జానకి గారు ఎన్ని చిత్రాలు నటించారు అని. సో ఒక మనకి హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటి చక్కటి ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళ మీద ఉండే అభిమానాన్ని మన శ్రోతలు ఇలా చాటుకుంటూ ఉంటారనమాట. మనం వాళ్ళకి సంబంధించి ఏది అడిగినా సరే అలా ఆన్సర్లు టక్క టక్క టక్కగా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే వచ్చినాయి. మరి చదివేస్తున్నాను. రంగ హైదరాబాద్ నుంచి గుమస్తా కాలనీ, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి దివాకర్, పీర్రాజు కూడా నుంచి శ్రీనివాస్, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ హైదరాబాద్ నుంచి, ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, పడన నుంచి అప్పలరాజు, అంకుషాపురం నుంచి డోనాల సుదర్శన్, దమ్మోజీ వెంకటాచారి, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రాధ ఆర్మూర్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, నమ్మారి నుంచి వెంకటేశం, లత అండ్ చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, మహమ్మద్ జైనిద్దిన్ ఉమ్మడి నుంచి, కుకట్పల్లి నుంచి శేషు, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వారి కుటుంబ సభ్యులు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కనకరావు, పెడన నుంచి ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, జిబ్లిక్పల్లి నుంచి చక్రపాణి చందన, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ షేర్, బాలాజీ సావిత్రి కుబేర్, నిర్మల్ జిల్లా నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ తెలుగు తమిళ కన్నడ భాషలలో దాదాపు 400 సినిమాలు నటించారు షావుకార్ జానకి గారు. అందరూ కూడా ఇదే ఆన్సర్ పంపించారు. ఎన్ని పాత్రలు, ఎన్ని చక్కటి సినిమాలు కదా. సో వాళ్ళు మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా అలాంటి సినిమాల రూపంలో, అలాంటి పాత్ర రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు, గుర్తొస్తూనే ఉంటారు. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు, షావుకార్ జానకి గారు సినిమాలలో సినీ రంగ ప్రవేశం చేసే ముందు రేడియో ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశారట. సో ఆ తర్వాత ఎంత చక్కటి నటిగా ఎలా సినిమాల్లో ఎదిగారో చెప్పక్కర్లేదు, ఈ సినిమాల నంబరే చెప్తోంది కదా. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమదేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు షో టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సరే, చక్క మంచి మంచి పాటలు వినేస్తున్నారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా టైం అయింది కదా, అఫ్కోర్స్ లాస్ట్ క్వశ్చన్ కూడా అనుకోండి అడిగేస్తున్నాను, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. యాక్చువల్గా మనకి లారీలు వెనుక చూసినప్పుడు ఓకే అని ఉంటుంది, లేదంటే హార్న్ ప్లీజ్ అని ఉంటుంది కదా. ఇక్కడ ఓకే అన్నదానికి ఏంటి అర్థం, దానికి ఒక అబ్రివేషన్ ఉందన్నమాట, చాలా హిస్టరీ కూడా ఉంది. చూద్దాం ఆన్సర్ అసలు అబ్రివేషన్ ఎంతమంది చెప్తారు. లారీల వెనకాల రాసిన ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042324 0852. అంటే ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి అల్లరి పీరియడ్ సినిమా నుంచి ఒక మంచి మెలడీ వినేసాం. నిజంగా ఈ పాటను ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరో ఉండరేమో, అంత బాగుంటుంది ఎంఎం కిరణ్ గారి మ్యూజిక్ అండ్ రాఘవేంద్రరావు గారి పిక్ తెలియజేషన్. ఎనీవేస్, మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, లారీల వెనకాల ఓకే అని రాసి ఉంటుంది అండ్ హార్న్ ప్లీజ్ అని కూడా రాసి ఉంటుంది. ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే ఈ ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి అని. చాలామంది పంపించారు కానీ వాళ్ళు అనుకున్న విషయమే చెప్పారనమాట, అంటే హార్న్ కొడతాం సైడ్ ఇవ్వండనో లేకపోతే సైడ్ ఇచ్చేస్తాం వెళ్ళండనో ఇలాంటి అర్థాలు ఉంటాయని కూడా చెప్పారు. అఫ్కోర్స్ అది కూడా నిజమే, కానీ నేను అడిగింది ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి అని. మరి రైటర్స్ పంపించారు ఎంతమంది అంటే నలుగురు మాత్రమే. జయలక్ష్మి హైదరాబాద్ నుంచి, చంద్రశేఖర్ బాగ్లింగంపల్లి నుంచి, పెడాన నుంచి అప్పలరాజు, చింత శ్రీనివాస్ షాపల్ నుంచి. సో వీళ్ళు పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఆన్ కిరోసిన్ అని అర్థం. ఓకే అంటే అంటే రెండో ప్రపంచ యుద్ధ టైం సమయంలో డీజిల్ కొరత ఎక్కువగా ఉండేదట. సో అందుకని వెహికల్స్ని కిరోసిన్తో నడిపేవాళ్ళట. మరి కిరోసిన్తో నడుపుతున్నప్పుడు ఏదైనా వెహికల్ ఫాస్ట్గా వచ్చేసి ఏదైనా కొంచెం ఇది వచ్చేస్తే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అనేసి లారీ మీద వెనకాల ఓకే అని రాసేవాళ్ళంట. సో అది ఒక వార్నింగ్ లాగా అనమాట, ఆన్ కిరోసిన్ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని. ఇంకొక స్టోరీ కూడా ఎలా ఉంటుందంటే

అంటే హార్న్ ప్లీజ్ అంటే అప్పుడు సింగిల్ వేనే ఉండేవి ఎక్కువగా కూడా. సో వెనకాల వాళ్ళు ఓవర్టేక్ చేయాలంటే ముందున్న వెహికల్ కంపల్సరిగా వెళ్ళు అని చెప్పి సిగ్నల్ ఇవ్వాలి అలా అనమాట. మీరు హార్న్ కొట్టండి, నేను ప్లీజ్ వెళ్ళండి అని చెప్తానని అర్థం ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఒక ప్రముఖ సభ్యుల సంస్థ ఆ పేరు మీద క్రియేట్ చేసి లారీల మీద పబ్లిసిటీ కోసం రాసేదట. సో ఆ తర్వాత సభ్యుల సంస్థ కనుమరుగైపోయినా కూడా ఈ ఓకే అనేది మాత్రం మనకి లారీల్లో కనిపిస్తూనే ఉంటుంది ఇప్పటికి కూడా. సో అంత హిస్టరీ ఉంది ఈ ఓకే అనే పదానికి. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన ఈ నలుగురికి కంగ్రాచులేషన్స్. మరి సమయం 2 గంటలు కావస్తుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు చక్కటి పాట వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం ఇవాళ శక్తిశీలి కబుర్లు. స్టే ట్యూన్డ్.

తండ్రి కూతుళ్ళ అనుబంధానికి ఆప్యాయతకు అద్దం పట్టే సాహిత్యం సినిమా. యాక్చువల్గా ఈ పాట ఎందుకు వినిపించానంటే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే శక్తిశీలి అస్మిత లైఫ్ జర్నీ కూడా ఇలాగే ఉంటుంది. అంటే తండ్రి సపోర్ట్తోనే తన విజయం సాధించింది, ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది అన్నట్టు మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. పేదరికం, అనుకోకుండా వచ్చిపడే కష్టాలు పరిస్థితులు ఏవి దేశం తరపున ప్రాతినిధ్యం వహించేటప్పుడు విజయం సాధించకుండా ఆపలేవు అని నిరూపించిన జూడో ప్లేయర్ అస్మిత. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పథకం సాధించిన ఈ శక్తిశీలి సక్సెస్ అనే విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్స్ ఆఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జూడో ప్లేయర్ అస్మిత సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా అస్మితది త్రిపురలోని ఒక మారుమూల గ్రామం. తండ్రి సైకిల్ మెకానిక్. తను కష్టపడిన తన పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. వాళ్ళకిష్టమైన కెరీర్లో ప్రోత్సహించాలనుకున్నాడు. అందుకే చిన్నతనం నుంచి అస్మితకు ఆటల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి వెనుతట్టాడు. మరి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక కుగ్రామంలో, అది కూడా చాలా పేదరికంలో పుట్టిన అమ్మాయి క్రీడల్లోకి రావడం, రాణించడం అంత ఈజీ ఏం కాదు కదా. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కోచింగ్ కానివ్వండి, ఏదైనా సరే. అయినా సరే అస్మిత తండ్రి వెనక్కి తగ్గలేదు. సైకిల్ మెకానిక్ షాప్లో రోజు వచ్చే 300 రూపాయలు ఇల్లు గడవడానికి సరిపోయేవి. అడుగడుగున ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా అవి కూతురు వరకు వెళ్లకుండా ఆటపైన దృష్టి పెట్టేలా జాగ్రత్త పడ్డాడు. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను, ఈ పాట విందాం ముందైతే.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం శక్తి సిలీ టైం. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా అస్మిత ముందు జూడో ప్లేయర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించలేదు, ముందుగా రన్నింగ్ ఎంచుకుంది. కానీ కోచ్ సలహాతో జూడో క్రీడను కెరీర్గా తీసుకుంది. స్కూల్ గేమ్స్, ఖేలో ఇండియా సర్క్యూట్స్లో సత్తా చాటి భోపాల్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ దృష్టిలో పడటంతో ప్లేయర్గా తన లైఫ్ మారిపోయింది. అక్కడి కోచ్ల ట్రైనింగ్లో ఆరితేరిన జూడో క్రీడాకారుడిగా మారింది అస్మిత. ఇక ఆ తర్వాత ఏమైంది తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి టైం. మరి జూడో క్రీడాకారిణి అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భోపాల్ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ దృష్టిలో పడటంతో తన కెరీరే మారిపోయింది. అక్కడ కోచ్ల ట్రైనింగ్లో ఆరితేరిన జూడో క్రీడాకారిణిగా మారింది అస్మిత. ఇక భారతదేశానికి చెందిన జూడో ప్లేయర్ అవతార్ సింగ్, జపనీస్ క్రీడాకారిణి ఊటా ఏబ్లను రోల్ మోడల్స్గా భావించే అస్మిత 2022లో థాయిలాండ్లో జరిగిన ఏషియన్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్లో కాంస్యం గెలిచింది. త్రిపుర నుంచి అంతర్జాతీయ పథకం సాధించిన తొలి జూడోకాగా ఘనత అందుకుంది అస్మిత. మరి తన ఇన్స్పైరింగ్ జర్నీ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడు లేదు మాస్టరు.
1: నీ మూడుకేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారు రాజు, నువ్వు

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే గ్రేస్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్
0: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సక్సెస్ ఎవరికి అంత త్వరగా రాదు. మధ్యలో దారిలోనే ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు, వాటన్నిటిని అధిగమిస్తేనే విజయం వరిస్తుందేమో అనే విషయం మరోసారి ప్రూవ్ అయిందేమో అనిపిస్తుంది అస్మిత జర్నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు. కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో గాయాలతో ఇబ్బంది పడింది. నాన్న దగ్గర నుండి ఢిల్లీకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి త్వరలో మళ్లీ ఆటలోకి అడుగు పెడతావు అని ప్రోత్సహించాడు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి ఆటలోకి అడుగు పెట్టానంటే అందుకు తండ్రి ఇచ్చిన ధైర్యం, సపోర్టే కారణమంటుంది అస్మిత. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గాయాల బారిన పడ్డ తండ్రి ఇచ్చిన ధైర్యంతో సపోర్ట్తో కోలుకుని తిరిగి ఆటలోకి అడుగుపెట్టింది. కానీ పరిస్థితులు రోజులు ఒకేలా ఉండవు కదా. అన్నీ మనకు అనుకూలంగా ఉండి మనం అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఏముంటుంది చెప్పండి. అస్మిత కెరీర్కు, వ్యక్తిగత జీవితానికి అడుగడుగున అండగా నిలిచిన తండ్రి గత సంవత్సరం కన్నుమూయడంతో ఎంతో కృంగిపోయింది. ఇక మళ్ళీ ఆటలకు వెళ్ళనేమో అనిపిస్తున్న టైంలో తల్లి ధైర్యం చెప్పింది. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే మీ నాన్న కన్న కలలన్నీ ఆవిరైపోతాయి, మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని ప్రోత్సహించడంతో తండ్రి దూరమైన బాధను దిగమింగి 10 రోజులకే, అంటే తండ్రి చనిపోయిన 10 రోజులకే జూడో మ్యాట్ మీద మళ్ళీ అడుగుపెట్టింది అస్మిత. ఆ తర్వాత ఏమైంది చెప్తాను, స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

శక్తి సిలి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. జూడో క్రీడాకారిణి అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తండ్రి చనిపోయాడు. ఆయన చనిపోయిన అప్పుడు ఇంకా ఆటను ఆడలేమో, క్రీడల నుంచి బయటకు వచ్చేస్తానేమో అని అనిపించే పరిస్థితుల్లో తండ్రి ప్రోత్సాహంతో తిరిగి, అంటే తండ్రి చనిపోయిన 10 రోజులకే జూడో మ్యాట్ మీద అడుగుపెట్టింది. కామన్వెల్త్ క్రీడల కోసం సాధన చేసింది. రాత్రి మూడు శిక్షణ తీసుకున్నా గ్లాస్గోలో అడుగుపెట్టాక నెర్వస్గా అనిపించింది. కానీ ప్రత్యర్థిని గెలవాలి, పథకం సాధించాలి అని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన అస్మిత అనుకున్నది సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో 48 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ జూడో క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. తన లాంటి ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇది జూడో క్రీడాకారిణి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ. సో ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే అమ్మాయిలు ఏదైనా సాధించగలరు అని మరోసారి నిరూపించింది అస్మిత. సో పేరెంట్స్, మరి మీళ్ళలో కూడా మీ అమ్మాయిలకి ఇలాంటి సపోర్ట్ ఇస్తే, వాళ్ళు అనుకున్న రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తే ఇలాంటి అస్మితలుగా మారతారేమో ఆలోచించండి. అండ్ మరి టైం కూడా 2 గంటల 56 నిమిషాలు దాటింది, అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. కాకపోతే మీకు మంచి పాట వినిపిస్తాను. ఇక హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వందే మాతరం గీతం పట్ల అవగాహన కల్పించడానికి బీజేపీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. పార్టీకి కొత్తగా నియమితులైన జాతీయ స్థాయి బాధ్యుల తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సిలిగురలోని సుకునాలో ఉన్న ఒక రిసార్టులో సీనియర్ గూర్ఖా నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించాలన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. విద్యాశాఖ టీశాట్ మధ్య అకాడమిక్ విద్యా ప్రసారాలపై ఈరోజు హైదరాబాద్లోని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఒప్పందం కుదిరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ ఈక్విటీ సూచీలు వరుసగా 2వ వారం కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ వారంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోని 30 షేర్ల సెన్సెక్స్ 468 పాయింట్లు నష్టపోయి 77541 వద్ద ముగిసింది. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్నగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అనురించి సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 5:04 దాటి 13 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: శ్రావణ మాసం పూజలతో, డివోషనల్ థాట్స్తో, దైవ దర్శనాలతో, పైగా వీకెండ్ మస్తీతో కూల్గా జాలీగా ఉన్న మా లిజనర్స్కి ఫ్లాన్ ఎంటర్టైన్మెంట్తో పాటు వండర్ఫుల్ సాంగ్స్ వినిపిస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను మీ ఆర్జిస్ట్ రవంతి రెడీ. మరి ఇక ఛాయ్తో హాయ్ కబుర్లు అంటూ మనం కబుర్లు చెప్పేసుకుందామా? కమింగ్ అప్ ఫుల్ టూ ఎనర్జెటిక్ సాంగ్, స్టే ట్యూన్డ్.

0: గాడ్ ఫాదర్ చిత్రం నుండి శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఎస్ఎస్ థామన్ మ్యూజిక్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వెల్కమ్ బ్యాక్ టు చాయ్ తో హాయ్ కబుర్లు. నేను మీ ఆర్జే శ్రవంతి. స్టూడియోస్ లో సమయం 5:10 దాటి 10 సెకండ్లు. ఈరోజు నేను స్టూడియోకి వస్తున్నానండి. ఒక ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్, కనుచూపు మేర వరకు వెహికల్సే. ఎలారా బాబు, టైం అయిపోతుంది అని అనుకుంటుంటే ఎవరు అండి, ఒక అతను వచ్చాడు. అమ్మా కంగారు పడకు, ఈ ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ అవ్వదు. ఇదో ఈ టర్న్ తీసుకొని అలా వెళ్ళామనుకో, త్వరగా వెళ్ళి

పోతావు అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే అని అలాగే వచ్చేసానండి. 2 మినిట్స్లో స్టూడియోలో ఉన్నా. అప్పుడు అనుకున్నాను, ఎవరో కానీ దేవుడిలా వచ్చాడండి బాబోయని. ఇలాంటి సందర్భాలు మనందరి లైఫ్లో ఎన్నో కాకపోయినా కొన్నైతే ఉంటాయి. మనం కింద పడ్డప్పుడు లేపేవారు, నిరాశలో ఉన్నప్పుడు ఎస్ నువ్వు ఇది చెయ్యగలవు అని చెప్పేవారు, మన కష్టంలో మన పక్కన నిలబడే మనుషులు, మన కన్నీరు తుడిచేవారు, మనకు తెలియకుండానే మన రోజుని అందంగా మార్చేవారు. వీళ్ళందరినీ చూసినప్పుడు నిజంగా ఏంజల్స్లా అనిపిస్తారు. మరి ఈరోజు ఇలాంటి ఏంజల్స్ గురించే మాట్లాడుకోవాల్సిన రోజు. దాట్ ఈజ్ నేషనల్ బీ అన్ ఏంజల్ డే. ఇంకా మాట్లాడుకుందాం ఈరోజు గురించి. స్టే ట్యూన్డ్.

0: ఓం భీం బుష్ చిత్రం నుంచి పాట విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: బాలు చిత్రం కోసం రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 5:21 దాటి 50 సెకండ్లు. బాలు సినిమాలో కూడా హీరోయిన్ కి ప్రాబ్లం వస్తే గని రూపంలో పవన్ కళ్యాణ్ ఏంజిల్ లా వచ్చి కాపాడేస్తాడు కదా. నేషనల్ బీ అన్ ఏంజిల్ డే గురించి మాట్లాడుకుంటున్నాం మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. చాయ్తో హాయ్ కబుర్లలో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచం అంతా ఈ ఆగస్ట్ 22ని బీ అన్ ఏంజిల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరి పట్ల జాలి, దయ, స్నేహం, మంచితనం కలిగి ఉండాలని, మనలోని మంచితనాన్ని బయటకు తీసుకురావాలని గుర్తు చేస్తోంది ఈరోజు. ప్రతి చిన్న పనికి స్వర్గం నుంచి దేవుళ్లే దిగి రావాల్సిన పనేం లేదండి. మన చుట్టూ ఉన్న మనుషుల్లో దాగి ఉన్నటువంటి దైవత్వం, మానవత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజే ఈరోజు. మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకరికి హెల్ప్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఎ బ్లెస్సింగ్. మరి ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒకరినొకరం పలకరించుకోవడమే మర్చిపోతున్నాం మనం. అలాంటి ఈ రోజుల్లో ఇలాంటి ఒక రోజుని సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా ఆనందించాల్సిన విషయమే. మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కొక్కసారి పరుగు పెడుతూనే ఉంటాం, వెళ్ళిపోతూనే ఉంటాం, ఏదో సాధించాలి, ఏదో ఏదో అని ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోము. ఒక్కసారి ఆగి మీ చుట్టూ గమనించండి. ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలేమో, ఎవరైనా రోడ్డు దాటడంలో ఇబ్బంది పడుతున్నారేమో, ఉద్యోగం రావట్లేదని ఎవరైనా బాధపడుతున్నారేమో, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరికి చెప్పలేక ఏడుస్తున్నారేమో, రీజన్ ఏదైనా అవ్వచ్చు, ఒక్క స్మైల్, ఒక్క హగ్, ఒక్క మాట, ఒక్క పలకరింపు వారిలోని బాధని పోగొట్టేచ్చేమో, జీవితంపై ఆశ చిగురించొచ్చేమో. ఎస్, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయని వాళ్ళు రియలైజ్ అవ్వచ్చేమో. జీవితం అంటే పోరాటమే, ప్రతీదీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది అని అనిపించొచ్చేమో. కాబట్టి స్ప్రెడ్ పాజిటివిటీ, స్ప్రెడ్ లవ్ ఈ నేషనల్ బీ అన్ ఏంజిల్స్ డే. ఈరోజు ఒక మంచి పని చేసేద్దాం మనందరం కూడా. ఎవరు చూసినా చూడకపోయినా సరే, ఎవరు మనల్ని గుర్తించకపోయినా సరే, ఈరోజు మీలో ఎవరు ఏంజిల్స్ అవుతున్నారు? ఎవరైనా ఏంజిల్స్ అవ్వచ్చండి. ఏంజిల్స్ అవ్వడానికి రెక్కలుండక్కర్లేదు. మనసులో స్నేహం, దయ, జాలి ఉంటే చాలు. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నాయక్ చిత్రం కోసం హరిచరణ్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామమూర్తి సాహిత్యానికి ఎస్ఎస్ థామన్ మ్యూజిక్.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం,
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్,
1: స్వయం కృషితో ఎదిగిన విజేత,
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
1: బాక్స్ ఆఫీస్ కి గ్యాంగ్ లీడర్,
2: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్,
1: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 5:30 దాటి 10 సెకండ్లు స్టూడియోస్ లో చాయ్తో హాయి కబుర్లు వింటున్నారు మీ ఆర్జి శ్రవంతితో. ఒక్కసారి ఆ పేరు వింటే చాలండి, ఒక తరవంతా గుర్తొచ్చేస్తుంది. ఎన్నో జ్ఞాపకాలు కళ్ల ముందు అలా కదులుతాయి. హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే గనక ప్రధానంగా 7 చిరంజీవులున్నారని అంటుంటారు.

మన తెలుగు సినిమా ఆడియన్స్ మనసుల్లో ఎప్పటికీ ఉండే ఆ 8వ చిరంజీవి ఎవరు అంటే మనందరి ఫేవరెట్ మన మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమాకి సంబంధించిన సంబంధం లేకపోయినా సరే ఈ స్టార్ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఆయన బర్త్డే ఈరోజు. ఎంతోమందికి ఆయనంటే చాలా చాలా చాలా అభిమానం. ఈ మాట కంటే కూడా ఆయనంటే పిచ్చి అనడం కరెక్ట్ అంటారు కొందరు మెగా ఫ్యాన్స్. చిన్నప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అంటే గుర్తుందా, ఇంట్లో దెబ్బలు తినేవాళ్ళం. ఆయన సినిమా కోసం కాలేజీని డుమ్మా కొట్టేవాళ్ళం. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కోసం గొడవలు పడేవాళ్ళం. ఊళ్ళల్లో ఉండేవాళ్ళైతే బండ్లు కట్టుకురావడం. ఇవన్నీ జస్ట్ జ్ఞాపకాలు కాదండి, ఒక తరం అనుభవించిన స్వీట్ మెమొరీస్. ఖైదీగా చూసిన ఉత్సాహం, పసివాడి ప్రాణంలో చూపించిన హీరోయిజం, గ్యాంగ్ లీడర్లో స్టైల్, ఘరానా మొగుడు మూవీలో మాస్, ఇంద్రలో వీరత్వం, ఠాగూర్

జ్ఞాపకాలు కాదండి, ఒక తరం అనుభవించిన స్వీట్ మెమోరీస్. ఖైదీగా చూసిన ఉత్సాహం, పసివాడి ప్రాణంలో చూపించిన హీరోయిజం, గ్యాంగ్ లీడర్లో స్టైల్, ఘరానా మొగుడు మూవీలో మాస్, ఇంద్రలో వీరత్వం, ఠాగూర్లో బాధ్యత, శంకర్ దాదా ఎంబీబీఎస్లో చూసిన కామెడీ, సైరా నరసింహారెడ్డిలో గంభీరత, ఇవన్నీ కలగలిపితేనే మన మెగాస్టార్ చిరంజీవి.

పార్టీ బాసు అనాలనిపిస్తుంది కదా. నిజంగా కొందరు ఇలాంటి వెలకట్టలేని అభిమానాన్ని సొంతం చేసుకోవడానికే పుడతారేమో. తరాలు మారుతున్నా ఆయన ఫ్యాన్ బేస్ మారట్లేదు. 70 పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని ఎనర్జీ, కళ్ళు చెదిరే డాన్స్ స్టెప్పులు, కళ్ళప్పగించి చూడాల్సిన ఫైట్స్, వెండి తెరకు వాయు వేగాన్ని పరిచయం చేసిన అంజనమ్మ పుత్రుడు, కమర్షియల్ సినిమాను కొత్త పుంతలు తొక్కించి బాక్సాఫీస్ని బద్దలు కొట్టిన స్టారాది స్టారుడు, 4.5 దశాబ్దాలుగా సేవలందించిన పద్మ విభూషణుడు, అభిమానుల హృదయాలను ఏలుతున్న చిరంజీవుడు మన కొణిదల శివశంకర వరప్రసాద్ గారు, మన చిరంజీవి గారు. మనందరికీ గుర్తుంది కదా, చిరంజీవి సినిమా ఆడియో రిలీజ్ అంటే చాలు సాంగ్స్ ఎలా ఉంటాయో అని నిద్రపట్టని రాత్రులు. ఎందుకంటే అది ఒక సినిమా మాత్రమే కాదు, అదొక పండుగ. ప్రతి కొడుక్కి తన తండ్రి చిరంజీవే, ప్రతి తండ్రికి తన కొడుకు చిరంజీవిలా కష్టపడాలనే ఆశే. అందుకే చిరంజీవి అనే పేరు కొందరికి ఇష్టమైన పేరు కాదు, ప్రతి ఇంటికి సొంతమైన పేరు. అలాంటి మన మెగాస్టార్కి కేవలం అభిమానుల నుండే కాకుండా ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన ప్రతి హృదయం తరపున బర్త్డే విషెస్ తెలియచేద్దాం. ఆయన గురించి ఇంకొన్ని కబుర్లు చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కొణిదెల శివశంకర వరప్రసాద్ పునాది రాళ్ళు సినిమాతో గట్టి పునాది వేసుకుంటూ చిరంజీవిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 70 ఏళ్ళు దాటిపోయినా అదే చరిష్మా, అదే వాడి, అదే వేడి. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయన గురించి మంచి మంచి కబుర్లు చెప్పుకుంటున్నాం కదా. మెగాస్టార్ అంటేనే ఒక ఎమోషన్ అండి. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు తన కలను కళను నమ్మాడు, వాటితో పాటు తన కష్టాన్ని క్రమశిక్షణను నమ్మాడు. ఆ అడుగులే ఈరోజు కోట్లాది హృదయాల్లో మెగాస్టార్ అనే ఒక శిఖరాన్ని నిర్మించాయి. స్వయం కృషి అనే మాటకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన ఆయన ప్రయాణం రుద్రవీణ నుండి గ్యాంగ్ లీడర్ వరకు, ముఠా మేస్త్రి నుండి ఇంద్ర వరకు, ఠాగూర్ నుండి ఖైదీ నంబర్ 150 వరకు, అలాగే సైరా నుండి ఇంకెన్నో సరికొత్త సినిమాలకు సైరా అంటూ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతూనే ఉంది. సినిమాలు మారాయి, టెక్నాలజీ మారింది, హీరోయిజం మారింది, కానీ చిరంజీవి గారి మీద అభిమానం మాత్రం మారలేదండి. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక హీరో మాత్రమే కాదు, ఎంతోమందికి ఒక చిన్ననాటి జ్ఞాపకం, వాళ్ళ యవ్వనపు ఉత్సాహం, ఎదుగుదలకు స్ఫూర్తి, జీవితంలో ఒక అందమైన ఎమోషన్. ఒకప్పుడు సినిమా పోస్టర్ కనిపిస్తే చాలు, గుండెల్లో మాస్ బీట్ మొదలయ్యేది. థియేటర్ ముందు బ్యానర్లు, ఫస్ట్ డే ఫస్ట్ షో హడావిడి, సినిమా అయిపోయాక కూడా చెవుల్లో మారుమ్రోగే పాటలు, అవి చిరంజీవి అభిమానుల జీవితంలో చెరగని పేజీలు. అందుకే ఎవరో ఒక అభిమాన్ అన్నట్టు, నా ఇంటి పేరు సుప్రీం హీరో, నా చిరునామా సుప్రీం హీరో. అది కేవలం ఒక అభిమాని మాట కాదు, చిరంజీవిని ప్రేమించిన కోట్లాది గుండెల్లో ఉన్న భావన. అప్పటి సొంత పేరు మన శంకర వరప్రసాద్ నుండి ఇప్పటి కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారి వరకు ఆయన సాధించిన సక్సెస్కి సెల్యూట్ చేస్తూ మన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

0: మాస్ ఎనర్జీకి మీటర్ ఉంటుందో చెప్పండి. మెగాస్టార్ స్టెప్ల స్వాగ్, రామ్ చరణ్ చరిష్మా కాంబినేషన్లో ఊర మాస్ సెలబ్రేషన్. ఈ పాట ఆచార్య చిత్రం నుండి శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట విన్నారు. రామతోగే శాస్త్రి రచనకు మణిష్ శర్మ సంగీతం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం కోసం స్వాతిరెడ్డి పాడిన పాట విన్నారు. దేవ్ పవార్ రచనకు భీమ్స్ సంగీతం అందించారు.
1: లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ నుండి డబ్ అయిన ప్రేమ దేశం. ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:10. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వార్తలోని వివరాలు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి

0: ఈ పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ, లిటికేషన్లు క్లియర్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు 30% వరకు వాటాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 3 ఏళ్ల భూ లావాదేవీలను పునః పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
1: 22A నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తా ఉన్నది. ఇటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
0: రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. ఈరోజు పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులమో మతమో ప్రాంతమని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము.
0: ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. ముందుగా మందమర్రిలో కోర్టులు ప్రారంభించిన అనంతరం బెల్లంపల్లిలో కోర్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు నివారించవచ్చన్నారు. కోర్టుల్లో కేసుల వాయిదా కాలాన్ని తగ్గించి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. తెలంగాణలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశీష, ఐటీడీఏపీఓ మంద మకరందు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఆందోళన బాటపట్టింది. 22A జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు రఘునాథ్ వెరవెల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: మంచిర్యాలలో కూడా 1000 ఎకరాలు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇదంతా కూడా దేని గురించి? ఇదంతా కేవలం ఒక స్కామ్. గతంలో మనం చూసినాం యుఎల్సి ఎల్ఆర్ఎస్ పేర్ల మీద ఇబ్బంది పెడుతుంది. అంటే ఇది పైసలు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక స్కామ్, ఒక కుట్ర.
0: ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల భూములను ఆ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులు.

భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడ్డంతో ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ అభివృద్ది పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలో జరుగుతున్న ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పూచమ్మ ఆలయ విస్తరణ పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు ఎల్లుండి నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలతో పాటు సుదర్శన నార్సింహ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన సొంత నిధులతో 100 మంది విద్యా వాలంటీర్లను నియమించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షీటర్స్పై నిఘాపై సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన రాజా బహదూర్ కొత్వాల్ వెంకట్రామరెడ్డి 157వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వం అందించే సూచనలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి రమ్య సూచించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్లో సమయం 6:20 దాటి 20 సెకండ్లు. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు.

0: డ్రైవ్ టైమ్ హిట్స్ లో చిరంజీవి బర్త్ డే స్పెషల్ సాంగ్స్ వింటున్నాం మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. ఇప్పుడు విన్న పాట ఇంద్రా చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడారు. వైటూరి సాహిత్యానికి మణి శర్మ సంగీతం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: La la la la la la la. బావగారు బాగున్నారా చిత్రం నుంచి మనం సుజాత పాడిన పాట అది చంద్రబోస్ సాహిత్యానికి మనిషి మా సంగీతం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: డ్రైవ్ టైమ్ హిట్స్ లో సాయిరా నరసింహారెడ్డి చిత్రంలోని పాట వింటున్నారు. సునిధి చౌహాన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం అమిత్ త్రివేది.

ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:40. ఇప్పుడు వినండి లంహే ప్రాయోజిత కార్యక్రమం.

0: निर्जलीकरण का कारण बनती है, दैट इज डिहाइड्रेशन, जिससे किडनी की समस्या, त्वचा संबंधी समस्या, उल्टी, बुखार और कई अन्य परेशानियां हो सकती है। शुगर शरीर के लिए जरूरी है, लेकिन ज्यादा शुगर युक्त खाद्य पदार्थ का सेवन शरीर के लिए हानिकारक हो सकता है। इससे दांत खराब हो सकते हैं, मोटापा, डायबिटीज जैसी समस्याएं खड़ी हो सकती है। उपवास करना शरीर के लिए भी फायदेमंद हो सकता है, साथ साथ शरीर की कई अन्य समस्याओं को दूर करने में मदद कर सकता है। हालांकि उपवास के दौरान आप नियमित रूप से पानी पीते रहे, फल, ड्राई फ्रूट का सेवन कर सकते हैं, आपके शरीर में ऊर्जा बनी रहती है। तो दोस्तों, विद दिस वी कम टू द एंड ऑफ दिस ब्यूटिफुल प्रोग्राम विच वॉज वेरी इन्फॉर्मेटिव। आई विल गेट बैक टू यू इन आवर नेक्स्ट सेगमेंट। टिल देन हैव अ ग्रेट टाइम, बाय।
1: दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com। This program is produced and sponsored by Adventist Media Center.
2: మీరింతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ, అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:49 దాటి 30 సెకండ్లు.

0: మృగరాజు చిత్రం కోసం హరిహరన్ సాధన సర్గం పాడిన పాట అది. వేటూరి సాహిత్యానికి మణిశర్మ సంగీతం.
1: రుక్ రుక్ మ్యామ్, హే రుక్ రుక్ మ్యామ్, హే రుక్ రుక్ రుక్ మ్యామ్.

ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట అది. చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7 గంటలు కావస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: కింగ్డమ్ చిత్రం కోసం అనిరుద్ రవిచందర్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రీసా జాలీ జోడి కాంస్య పతకం సాధించింది. వార్తల్లోని వివరాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు

0: నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్ధం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురులోని సుక్నా రిసోర్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్ ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा, उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ, ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600 కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈరోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకొని ఈ గేమ్

0: గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచినా చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో చైనా జోడి సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యుఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యుఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8 ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు ఈసీబీ ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మ్యాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థికాంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి మత స్వేచ్ఛా ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం, కిడ్నీ మార్పిడి ఈ అంశం గురించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి శ్రీభూషణ్ రాజుగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ మార్పిడి ఈ అంశం గురించి తెలియజేయడానికి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియర్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ హెడ్ అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీభూషణ్ రాజు గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ఒకవేళ కిడ్నీ పాడైన పరిస్థితి వచ్చింది, అది నిర్లక్ష్యం వల్ల కావచ్చు, చాలా కాలం వ్యాధితో బాధపడి ఉండవచ్చు, లేదంటే ఇతరత్ర కోమార్బిడ్ కండిషన్స్ వల్ల కూడా ఉండొచ్చు, అలాంటప్పుడు ఏ ఏ పరీక్షలు చేస్తారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి, ఎవరెవరు ఇవ్వచ్చు కిడ్నీ?
1: కిడ్నీ మార్పిడి పట్ల చాలామందికి అపోహలు ఉండడం సహజమైనది, ఎందుకంటే చాలా క్లిష్టమైనటువంటి శాస్త్రీయ ప్రక్రియ. దీని పట్ల సాధారణ ప్రజలందరికీ తెలిసే అవకాశం లేదు. కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో, కిడ్నీ పాడైన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు,

0: సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కావచ్చు, తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. అందరికీ అందరూ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కొందరు అంటూ ఉంటారు, నాకు చాలా చిన్న చిన్ననాటి నుంచి నా స్నేహితుడండి, నేను ఇస్తాను అంటాను. చట్టం వాటికి ఒప్పుకోదు. చట్టరీత్యా కేవలం అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్యాభర్త, ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, అలాగే మనవాళ్ళు, మనవరాళ్ళు కూడా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవచ్చు. వీరు కాకుండా ఇంకెవరు కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కానీ, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో సైతం చట్టరీత్యా తీసుకునే అవకాశం, అది పుచ్చుకునే అవకాశం మనకి లేదు. సో కాబట్టి కేవలం వీళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఇచ్చేవాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. కానీ సంపూర్ణ ఆరోగ్యవంతులు అంటే ఎవరు? ఏ విధంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని నిర్వచిస్తాము? అది సాధ్యం కాదు. ఒక మనిషి ఈరోజు సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా అనిపిస్తాడు, ఆ తర్వాత కాలంలో అతను అంతగా గొప్పగా అనిపించాల్సిన అవసరం లేదు. మరి అటువంటిప్పుడు ఈరోజు బాగున్నవాడని చెప్పి మన కిడ్నీ తీసుకున్న తర్వాత అతను తర్వాత బాగలేడనో, లేదా అతనికి సైతం అనారోగ్యం వాటిల్లిందంటే అది చాలా శాస్త్రీయంగా కాదు, నైతికంగా కూడా చాలా తప్పు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడం ఎంత కష్టమైనప్పటికీ కూడా కొన్ని పద్ధతులు శాస్త్రీయంగా అవలంబించి ఇతను కిడ్నీ డొనేట్ చేయడానికి అర్హుడవుతాడు అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని పరీక్షల ద్వారా, అవి సాధారణ పరీక్షల కంటే కొంచెం పెద్ద భిన్నమైనటువంటి కొంచెం పెద్దవైన పరీక్షల ద్వారా అతనికి కిడ్నీ మార్పిడిలో అతనికి అవయవం డొనేట్ చేయడానికి సాధ్యమవుతుంది మేము నిర్ధారిస్తాం. కిడ్నీ డొనేట్ చేయడం ద్వారా, కిడ్నీ అతని శరీరం నుంచి తీసివేయబడడం ద్వారా అతనికి కిడ్నీ జబ్బు రానిటువంటి అవకాశం ఉందా లేదా మేము నిర్ధారించగలుగుతాం. అనగా ఈ కిడ్నీ మార్పిడిలో కిడ్నీ డొనేట్ చేసిన వారిలో దాదాపుగా 99.99% మందికి ఎటువంటి అనారోగ్య సమస్య కిడ్నీకి వాటిల్లేదు. అటువంటి వారికి భవిష్యత్తులో సాధారణంగా వృద్ధాపరిత్య కానీ ఇతరతర కారణాల చేత ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే రావచ్చుగాక, కానీ కిడ్నీ సమస్య రాకూడదన్నది ఇక్కడ ప్రధాన అంశం. అటువంటి వారు మాత్రమే ఇవ్వాలి. అనగా మొట్టమొదటిసారిగా వాళ్ళకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం అనేది మన రక్తం మార్చుకోవడానికి మనం ఏ విధంగా మనం బ్లడ్ గ్రూప్ చూసుకుంటామో అటువంటిది సరిపోతుంది. OAB AB బ్లడ్ గ్రూప్స్ ఏదైతే మ్యాచ్ అవుతాయో అటువంటి వారు ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు రక్త సంబంధికులు ఉండాలి. చట్టబద్ధంగా శాస్త్రీయంగా కూడా ఎందువల్ల అంటే టిష్యూ మ్యాచ్ చేస్తున్నప్పుడు నిజంగా మన రక్త సంబంధులు అయిన వాళ్ళ యొక్క కిడ్నీలు చక్కగా మ్యాచ్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యరీత్యా కాకుండా వయసురీత్యా కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఉదాహరణకి 25 ఏళ్ల పిల్లాడికి 55 లేదా 60 సంవత్సరాలు ఉన్నటువంటి తల్లి శారీరకంగా అంత బలంగా లేకపోయినా కిడ్నీ బాగానే పనిచేస్తుంది, కిడ్నీ ఒకటి తీసేస్తే మాకు శరీరానికి ఏమీ కాదు అనుకుని నిర్ణయించి మేము తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ కిడ్నీ గొప్పగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు, వాళ్ళకి టిష్యూ చక్కగా మ్యాచ్ అవుతుంది. కానీ కిడ్నీ కేవలం ఈ అంశాల మీద మాత్రం కాకుండా శారీరక ధర్మాన్ని అనుసరించి కూడా కిడ్నీలో మార్పులు వస్తాయి. కాబట్టి వాళ్ళ కిడ్నీ గొప్పగా పనిచేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా చనిపోయిన వాళ్ళ నుంచి సేకరించినటువంటి ఇంకొక 25 సంవత్సరాల మగపిల్లవాడి కిడ్నీ టిష్యూ మ్యాచ్ లేకపోయినప్పటికీ కూడా ఈ అబ్బాయి శరీరంలో చాలా చక్కగా పనిచేసి మంచి కిడ్నీగా ఉండవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఒక అంశం ఆధారంగా మాత్రమే కాకుండా అనేక అంశాల ఆధారంగా కిడ్నీ బాగా పనిచేస్తుందా లేదా తెలుస్తోంది. శాస్త్రీయంగా చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా ఒక జీవితకాలం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి, మందులు వాడుతూ ఉండాలి, డాక్టర్ నిరంతరాయంగా వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళకి చెప్పినట్టుగా వింటూ శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది ఒక జీవితకాల ప్రక్రియ. ఎందుకంటే అనేకానేక కాంప్లికేషన్స్, కేవలం కిడ్నీ అనే ఒక ఫారిన్ బాడీని మనం శరీరంలో తెచ్చిపెట్టుకుంటున్నాం అంటే మనది కానటువంటిది, మన శరీరానికి సంబంధం లేనటువంటిది, మన శరీర ధర్మం గుర్తించినటువంటిది అటువంటి అవయవాన్ని మనం తెచ్చిపెట్టుకున్న తర్వాత మందుల ద్వారా ఒక మసిపూసి మారేడుకాయ చేసినట్టుగానో లేదా ఒక మాయ చేసినట్టుగానో శరీర ధర్మం మీద మనం ఒక కప్పు కప్పి పెట్టినట్టుగా ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవం బయటిదైనా నీది అని భ్రమించే విధంగా మనం కొన్ని మందులు వాడుతూ ఉంటాం. ఆ మందులు చాలా పెద్దవి. ఆ మందులతో కూడా మీకు సరే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండూ కాపాడుకుంటూ శరీర ధర్మాన్ని అలాగే అవయవాన్ని కాపాడుకుంటూ మందులు ఎటువంటి మార్పు చేయకుండా కిడ్నీలను పాడు చేయకుండా చూడాలి, అలాగే శరీర ధర్మాన్ని పాడు చేసి ఏ ఇన్ఫెక్షన్లు గట్రా రాకుండా చూసుకోవాలి. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ, చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలా అని చెప్పి కష్టమైనటువంటిది ఏమీ కాదు. వ్యక్తిగతంగా పేషెంట్ పరంగా చూస్తే కేవలం డాక్టర్లకి మీ ఆరోగ్యాన్ని చక్కగా ఆపాడంలో అతి క్లిష్టంగా అనిపిస్తుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి ఫాలోఅప్లో తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
1: డాక్టర్ గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గతంలో కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంటుంది, సులువుగా అవుతుంది అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం?
0: నిజమే. ఇక్కడ అవయవ మార్పిడి అనే ప్రక్రియ 1984లో సక్సెస్ఫుల్గా మొదలైన తర్వాత బోస్టన్లో ప్రపంచవ్యాప్తంలో అనేక దేశాల్లో కూడా అవయవ మార్పిడి చాలా సునాయాసంగా చాలా సాధారణ ప్రక్రియలా జరుగుతోంది. ఈ ఆపరేషన్ కూడా పెద్ద క్లిష్టమైనటువంటిది ఏమీ కాదు. లేదా 1 లేదా 2-3 గంటల్లో సులభంగా చేయగలుగుతున్నారు. చిన్న ఆసుపత్రుల్లో సైతం కిడ్నీ మార్పిడి చాలా చక్కగా జరుగుతోంది. కష్టమంతా కూడా దానికంటే ముందు, కిడ్నీ మార్పిడి కంటే ముందు మీరు ఏ విధంగా శరీర ధర్మాన్ని బాగా కాపాడుగలుగు పెట్టగలిగారు, అలాగే ఆ తర్వాత ఎంత బాగా మీరు మందులు వాడుకుంటూ ఒక పద్ధతిగా క్రమశిక్షణగా మిమ్మల్ని మీరు బాగా చూసుకున్నారు అన్న అంశాల రీత్యా మీ యొక్క ఆయుర్దాయం, కానీ కిడ్నీ తర్వాత దాని యొక్క ఆయుష్, నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి మార్చుకోవడం పెద్ద కొన్ని సందర్భాల్లో పెద్ద గొప్ప విషయం కాదు. కుటుంబ సభ్యులు ఉదాహరణకి ఒక 25 ఏళ్ల కుర్రాడికి వాళ్ళ మదర్ ఇవ్వగలుగుతారు, వాళ్ళ అమ్మకి ఇన్ని ఇవ్వగలుగుతుంది, వాళ్ళ నాన్న ఇవ్వగలుగుతారు. కానీ ఆ అబ్బాయి అలవాట్ల చేత కానీ లేదా అలసత్వం చేత కానీ మందులు సరిగ్గా వాడక కానీ కిది పోగొట్టుకుంటే దాన్ని మనం శాస్త్రీయతను తప్పుపట్టే అవకాశం ఉండదు. సో కాబట్టి మీకు ఆశ్చర్య కలిగే విషయం ఏంటంటే కిడ్నీ పాడైన తర్వాత కిడ్నీ మార్చుకున్న వాళ్ళలో మళ్ళీ తిరిగి కిడ్నీ పాడవడం అనేది కేవలం

0: మందులు సరిగ్గా వేసుకోకపోవడం చేతనే ఒక 20-25% మంది కాంప్లికేషన్ తెచ్చుకుంటారంటే ఆశ్చర్యమవుతుంది. అదేమిటి, మరణానికి అంత దగ్గరగా వెళ్ళి భయపడి అయ్యో ఆరోగ్యం బాగుండాలి అనుకుంటూ ఎంతో ఇష్టంగా ప్రేమగా అవయవం మార్చుకున్నటువంటి వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని మనకు ఆశయం కలుగుతుంది. కాబట్టి అది కూడా ఉంటుంది. కేవలం మార్చుకోవడం మాత్రమే కాదు, తదనంతర జీవితం కూడా చాలా క్రమశిక్షణాయుతంగా బాధ్యతాయుతంగా ఉండడం అని కూడా మనకు అవసరం.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా సర్జరీ ప్రస్తుతం ఉండే ఆధునికత కానీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. కానీ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోస్ట్ సర్జికల్ కేరు, ఆ తర్వాత పీరియాడికల్ ఫాలోఅప్స్, అంటే ప్రతి 6 నెలలకో 3 నెలలకో డాక్టర్ గారు సూచించిన మేరకు నిర్ణీత పరీక్షలు చేయించుకొని ఆ కిడ్నీ ఫంక్షనింగ్ని ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు నిర్ణయించుకొని మందులు వాడడం అనేది చాలా ముఖ్యమంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లు కానీ జీవనశైలి మార్పుల వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఏ రకమైన మార్పులు చేసుకోవాలంటారు ప్రతి ఒక్కరూ?
0: ఏ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కాబట్టి నివారణ అన్నిటి జబ్బులకు కూడా నిజమైనటువంటి మంచి మార్గం. సో నివారించాలి అనుకున్న వాళ్ళు కేవలం ఒక అవయవం మాత్రమే కాకుండా ఒక గుండె బాగుండాలనో, ఒక కిడ్నీ బాగుండాలనో, మెదడు బాగుండాలని కాకుండా శరీర ధర్మం పూర్తిగా బాగుండాలి, శరీరమే బాగుండాలి అనుకోవడం అనేది చాలా ముఖ్యం. అందులో ఆహారం అన్నది అత్యంత ప్రధానమైనటువంటిది. ప్రతి ఆహారంలో వాటికి మాత్రమే విశిష్టత అయినటువంటి కొన్ని పదార్థాలు వాటిల్లో మాత్రమే ఉంటాయి. బహుశా అందుకోసమే బహుశా రుచి, రంగు, వాసన ప్రతి పదార్థాన్ని కూడా చాలా భిన్నంగా ప్రకృతి ఏర్పరిచింది. కాబట్టి మంచి ఆహార పదార్థాలని సరైన వేళకి సరైన మోతాదులో సరైన పద్ధతిలో సరైన సమయంలో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మన పూర్వీకులు అందరూ చెప్పారు కూడా, పొద్దునే తినాలనో, రాత్రి తొందరగా తినాలని, అలాగే వేళకి తినాలి, కొద్దిగా తినాలి, చక్కగా నెమలి తినాలి అని చెప్పి మన పూర్వీకులు ఏదైతే చెప్పారో అవన్నీ మనం ఎప్పటికీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఫలానా పదార్థం మాత్రమే అనుకోకర్లేదు. అలా కాకుండా కిడ్నీ పాడైందనో పాడవుతోందనో తెలిసినటువంటి వాళ్ళు మాత్రం కొంచెం నాన్ వెజిటేరియన్ డైట్ కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది. ఎందువల్ల అంటే అనిమల్ ప్రోటీన్ అని కిడ్నీని ఫిల్టర్ చేసే క్రమంలో అది కాస్త ఎక్కువగా అలసిపోయినట్టుగా అవుతూ ఉంటుంది. కాబట్టి కిడ్నీలను కష్టపెట్టకుండా అందులో ఉన్నటువంటి ఫిల్టర్లు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వాటి దెబ్బతి ఉండడం కోసం అనిమల్ ప్రోటీన్ మనం ఎక్కువగా తీసుకోకూడదు అని మనం అందరికీ చెప్తూ ఉంటాం. వెజిటేరియన్ ప్రోటీన్ ఆ విధంగా ఏ విధమైన కష్టము నష్టం కలిగించదు కాబట్టి శరీరానికి ప్రోటీన్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి వెజిటేరియన్ ప్రోటీన్ మనం అందరికీ చెప్తూ ఉంటాం. కిడ్నీ పాడైన తర్వాత డయాలసిస్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, డయాలసిస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు పొటాషియం అధికంగా ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు, అనగా పళ్ళు, పళ్ళరసాలు, కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోకూడదు. కానీ సీకేడీ అనగా కిడ్నీ పాడవుతున్నటువంటి ప్రాథమిక దశల్లో మీకు అటువంటి పెద్ద కష్టము నష్టము జరగదు. ఇలా కాకుండా శరీర ధర్మాన్ని కాపాడుతూ ఎప్పటికీ కూడా శారీరక వ్యాయామం కలిగి ఉండడము చేయడం అన్నది మనకు అత్యంత అవసరం. అది కేవలం కిడ్నీ ఒకటే కాదు, గుండెకి, మెదడుకి, రక్తనాళాల వ్యవస్థకి, మన అలాగే ఇమ్యూన్ సిస్టమ్కి, అలాగే నాడీ వ్యవస్థకి, అలాగే కీళ్ళు అటువంటి వాటి అన్నిటి కూడా చాలా ఉపయోగపడేదే ఉందంటే చక్కటి వ్యాయామం. రోజు ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయడం అన్నది ఇప్పుడు ఆధునిక కాలంలో కొంచెం కష్టమవుతోంది చాలామంది, కానీ అనుకుంటే ఆచరణకి పెద్ద కష్టమైనటువంటి ఏమీ కాదు. తప్పనిసరిగా అందరూ కూడా ఆచరించదగ్గ మంచి కార్యక్రమం ఆరోగ్యపరంగా ఏదైనా ఉందంటే అది ప్రతిరోజు వ్యాయామమే. అందులో అత్యంత ప్రధానమైనది, చిన్నది, చాలా సులభమైనటువంటిది, అందరూ చేయగలిగేది నడక. నడక అనేది మన శరీరాన్ని యొక్క ఆరోగ్యాన్ని మాత్రం పెట్టడం మాత్రమే కాదు, అది ఆయుర్దాయాన్ని కూడా పెంచుతోందని శాస్త్రీయంగా నిరూపితమైనటువంటిది. నడిస్తే అది తప్పనిసరిగా శరీరాన్ని అంతర్గతంగా ఆరోగ్యంగా పెడుతుంది, తర్వాత దాని ఆయుష్ను కూడా పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక అభ్యాసంలాగా నడవడం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. కిడ్నీ పరంగా చూస్తే నీళ్లు బాగా తాగడము, మంచిగా నిద్రపోవడము, ఇవన్నీ కూడా కిడ్నీకి మాత్రమే కాదు మిగతా శరీరం మొత్తాన్ని కూడా చాలా ఆరోగ్యంగా పెడతాయి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ప్రతి అవయవాన్ని చాలా అద్భుతంగా పెడుతుంది, అందులో కిడ్నీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మన భారతీయ సంస్కృతిలో నిత్య జీవన విధానంలో ఆహారపు అలవాట్లతో పాటు యోగా, ధ్యానము, ప్రాణాయామము ఉన్నాయి. ఇవి ఎంతవరకు ఈ కిడ్నీ డిసీజెస్లో ఉపయుక్తంగా ఉంటాయంటారు?
0: యోగా ప్రాణాయామం లాంటివి ఇంతకుముందు కూడా గుండె జబ్బుల మీద, క్యాన్సర్ మీద అద్భుతమైనటువంటి ఫలితాలను చూపించేసి వాటిని బాగా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కేవలం యోగా చేస్తేనో, ఒక ప్రాణాయామం చేస్తుంటేనో క్యాన్సర్ రాకుండా ఉంటుందా, గుండె జబ్బు రాకుండా ఉంటుందా అన్నది కాదు అక్కడ సమస్య. కిడ్నీ జబ్బులకు కూడా అదే వర్తిస్తుంది. కిడ్నీ జబ్బులు రాకుండా అంటూ ఉండవు, శరీర ధర్మంలో ఒక భాగమైనటువంటి అనారోగ్యం వాటిల్లడం అన్నది ప్రకృతిలో తుఫాన్లు, బీభత్సాలు, వరదలు అటువంటి వచ్చినంత సహజంగానే శరీరంలో కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాటిని నిలదొక్కునే వ్యవస్థ మనం ఏర్పరచుకున్నాం. ఉదాహరణకి తుఫాన్లు వస్తున్నప్పుడు తుఫాన్లు ముందరే హెచ్చరిక చేయడము, లేదా ఆస్తి నష్టం, ప్రాణనష్టం కాకుండా ఒక అద్భుతమైన వ్యవస్థను మనం ఏ విధంగా ఏర్పరచుకున్నామో శరీరాన్ని కూడా అటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థను మీరు ఏర్పరచుకోగలగాలి. అది వ్యక్తిగతమైనటువంటిది. సో తప్పనిసరిగా శరీరం దాన్ని సన్నద్ధంగా చేయగాలి. అలా అంటే మీ శారీరక ధర్మాన్ని కాపాడుకుంటూ శరీరాన్ని చాలా బలంగా, దృఢంగా, శారీరకంగా, మానసికంగా చక్కగా పెట్టగలిగినప్పుడు ఒక అనారోగ్యం వాటిల్లినప్పుడు దాన్ని తట్టుకునే విధంగా మీ శరీరం ఉండగలుగుతుంది. యోగా, వ్యాయామం, ప్రాణాయామం ఇవన్నీ కూడా మీ అనారోగ్యం వాటిల్లినప్పుడు దాని నుంచి మీకు ఎక్కువ హాని జరగకుండా దాన్ని సైతం తట్టుకొని నిలదొక్కునే విధంగా శరీరాన్ని ఒక సన్నద్ధత చేస్తుంది. అంటే యుద్ధం ఒక జరుగుతోంది అనగా యుద్ధం రాకూడదు అని కోరుకోవడం ఎంత సహజంగా ఉంటుందో, యుద్ధం

0: దానికి సన్నద్ధంగా ఉండే విధంగా శరీర యొక్క ధర్మాన్ని చక్కగా పెట్టుకోవడం అనేది ముందస్తుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యోగా, ప్రాణాయామం, వాకింగ్ ఇలాంటివన్నీ కూడా శరీరాన్ని చాలా సమాయత్తపరుస్తాయి. మీకు ఒక రకమైనటువంటి అనారోగ్యం వాటిల్లినప్పుడు మీరు దాని నుంచి కోలుకునే విధంగా సన్నద్ధంగా చేస్తాయి. కాబట్టి ఇవన్నీ మనకు అవసరమే. కేవలం ఇవి చేస్తే ఒక క్యాన్సర్ రాదనో ఒక గుండె జబ్బు రాదనో చెప్పడం అనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే అలా వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే విధంగా, శరీరాన్ని నిలుదొక్కునే విధంగా చేయగలుగుతాయి.
1: డాక్టర్ గారు, చివరిగా ఒక ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, కేవలం అలా మెడికల్ షాప్కి వెళ్ళేసి పెయిన్ కిల్లర్స్ అని ఇలా వాడేస్తూ ఉంటారు ఈ చిన్న సమస్యలకి. దీనివల్ల కూడా కిడ్నీ పైన చాలా దుష్ప్రభావం పడుతుంది అంటారు.
0: భారతదేశంలో కిడ్నీ పాడైన వాళ్లలో దాదాపు 25% మంది కేవలం అనవసరంగా వేసుకున్నటువంటి మందుల వల్లనే అంటే ఆశ్చర్యం లేదు. ఎందువల్ల అంటే మన భారతదేశంలో చాలా మందికి చీటికి మాటికి చిన్నగా మెడికల్ షాప్కి వెళ్ళో లేదు తెలిసిన వాళ్ళు చెప్తేనో స్నేహితులు చెప్తేనో మందులు వేసుకోవడం అనేది చాలా నిత్యకృత్యంగా ఉంటుంది. నిజానికి డాక్టర్స్కి వెళ్ళాలని అనుకోరు, డాక్టర్ వెళ్ళకూడదని అనుకుంటారు చాలా మంది. అనివార్య పరిస్థితులు అయితే వెళ్ళాలనుకుంటారు. కాబట్టి డాక్టర్లకి దూరంగా ఉండడం కోసం ఏదో సులభంగా వచ్చిన మందని చెప్పి వేసుకోవడం, ముఖ్యంగా కోవిడ్ కాలం తర్వాత చాలా మందికి కొన్ని పదాలు కొన్ని మందుల పేర్లు వాళ్ళ నోళ్లలో నానుతున్నాయి. కాబట్టి చాలా సులభంగా మందులన్నీ వేసేసుకుంటూ ఉన్నారు. తద్వారా అనేక మంది కిడ్నీలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్ సలహా మేరకు ఎంత డోస్ కానీ ఎన్ని రోజులు కానీ వేసుకోవాల్సిన విషయం తెలుసుకొని ఆ మందులు వేసుకోవాలి. ఇంకొకటి, డాక్టర్లు మందులు రాసినంత మాత్రాన కిడ్నీ జబ్బులు రావాలనుకుంటే రాకుండా ఉంటాయా అని కూడా అడుగుతూ ఉంటారు. నిజమే, రాకుండా అంటూ ఉండవు. ఎందుకంటే మీ శరీర ధర్మంలో కిడ్నీ పాడవడానికి ఒక రకమైనటువంటి వల్నరబిలిటీ మీకు ఉంది అనుకున్నప్పుడు దాన్ని తీసేయడం అనేది మనకు సాధ్యం కాదు. నిజానికి ఒక డయాబెటిక్ పేషెంట్కి కిడ్నీలు చాలా సున్నితంగా, మెదవుగా, మృదువుగా, మెత్తగా ఉంటాయి. అటువంటి ఏదైనా మందులు వేసినప్పుడు కిడ్నీ తొందరగా పాడైపోతుంది. అందరికీ పాడవలసిన అవసరం లేదు, కానీ ఆ సందర్భంలో వాళ్ళకి పాడయ్యే అవకాశం ఉంటే పాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాన్ని మనం కొని తెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా అనవసరంగా ఏ మందులు వేసుకోకూడదు. మందులు వేసుకున్నప్పుడు సైతం లివర్, కిడ్నీ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. అది డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే సాధ్యమవుతుంది తప్ప మీంతర మీరుగా చేయలేరు. కాబట్టి ఏ చిన్న అనారోగ్య సమస్య వాటిల్లినా కూడా డాక్టర్ల దగ్గర వెళ్ళండి. డాక్టర్లు సైతం బాధ్యతగా ప్రవర్తిస్తూ చాలా జాగ్రత్తగా మందులు రాయాల్సిన అవసరం ఉంటుంది. మందులు రాసిన తర్వాత వాటిలో ఉన్నటువంటి తీవ్ర పరిణామాలు ఏదైతే దుష్ప్రభావాలు ఉంటాయో వాటిని ప్రజలకు చెప్పాల్సిన, పేషెంట్కి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. తద్వారా వాళ్ళు సైతం కొంచెం అవగాహన కలిగి ఉంటారు. వాళ్ళ శరీరం ఏదైనా మార్పు వచ్చినప్పుడు మందులు తీసుకున్న తర్వాత ఉదాహరణకు ఒక అలర్జీ లాగా వస్తేనో, కిడ్నీలో కానీ లివర్లో కానీ చిన్న మార్పులు ఏమైనా కనిపిస్తేనో మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. తద్వారా ఒక మందు యొక్క ప్రభావాన్ని, చెడు ప్రభావాన్ని ముందే గుర్తించి దాన్ని తీసేసే అవకాశం ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.

ఆరోగ్య జీవనం, కిడ్నీ మార్పిడి అనే అంశం గురించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి శ్రీభూషణ్ రాజుగారితో పరిచయం విన్నారు. రెండవ భాగం పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

పల్లెటూర్లు మన దేశానికి పట్టుగొమ్మలు. ఒక పల్లెను చూడాలంటే కళ్ళతోని కాదు, మనస్తో చూడాలి. పల్లె రహదారులను కాదు, ఆ పల్లె పాట వినాలి, పల్లె కథ వినాలి, ఆ పల్లె జానపదాన్ని ఆస్వాదించాలి.

ఈరోజు ఆగస్టు 22 ప్రపంచ జానపద దినోత్సవంగా జరుపుకుంటాం. ఛందస్సు సాహిత్యంతో సంబంధం లేకుండా అలవోకగా అందరూ ఈజీగా అర్థం చేసుకునేలా సులభంగా

పాడుకునేలా, ఆ పాటలతో ఆడుకునేలా జనంలోంచి పుట్టుకొచ్చేవే జానపదాలు. వరల్డ్ ఫోక్లోర్ డే. ఫోక్లోర్ అనే పదం మొట్టమొదటిసారిగా 1846 ఆగస్టు 22న బ్రిటిష్ పురావస్తు పరిశోధకుడు అండ్ రైటర్ అయినటువంటి విలియం జాన్ థామ్స్ లండన్ ఫేమస్ న్యూస్ పేపర్ ద ఇథీనియం ఆ పేపర్లో ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఫోక్ అంటే పల్లె ప్రజలు, లోర్ అంటే విజ్ఞానం. ఈ చారిత్రక నామకరణ దినోత్సవాన్ని యునెస్కో ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ఫోక్లోర్ డేగా జరుపుకోవాలని నిర్ణయించింది. ముందుగా జానపద కళాకారులందరికీ ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు.

జానపద సాంస్కృతిక సౌభాగ్యంలో, గ్రామీణ జీవన విధానంలో, ఇంకా కళా వికాసంలో జానపద విజ్ఞానానికి అత్యున్నత చారిత్రక ప్రాధాన్యత ఉంది. అక్షర జ్ఞానంతో నిమిత్తం లేకుండా జనాల హృదయాల నుండి సహజ సిద్ధంగా జాలువారేవే జానపద గీతాలు. ఇందులో ఇంకా నాటకాలు, బుర్రకథలు, హరికథలు, ఒగ్గు కథలు, తోలుబొమ్మలాటలు, వీటి ద్వారా చారిత్రక సత్యాలను, ధర్మసూత్రాలను, నైతిక విలువల్ని యుగ యుగాలుగా సజీవంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాయి జానపద గీతాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆగస్టు 22 వరల్డ్ ఫోక్లోర్ డే జానపద దినోత్సవంగా జరుపుకుంటాం. మన తెలుగు నేలపై కోలాటం, తప్పెటగుళ్ళు, చక్కెన భజన, గిరిజన తింసా నృత్యం, వీరనాట్యం వంటి కళారూపాలు శతాబ్దాలుగా ప్రజల జీవనంలో అంతర్భాగంగా నిలిచాయి. యునెస్కో 1989లో సాంప్రదాయ సంస్కృతి, జానపద పరిరక్షణ సిఫార్సును ఆమోదించి ఆగస్టు 22ను ప్రపంచ జానపద దినోత్సవంగా అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ఈరోజు అంతర్జాతీయంగా, జాతీయంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. జానపద కళా ఉత్సవాలు, గ్రామీణ కళాకారుల సత్కార సభలు, జానపద సదస్సులు, హస్తకళా ప్రదర్శనలు, డిజిటల్ ప్రచారం వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జానపద విజ్ఞానం అనేది ప్రజల ఆత్మలాంటిది. తమ సాంస్కృతిక మూలాలను మర్చిపోతే జాతి అస్తిత్వమే కోల్పోతుంది కదా. అందుకే నవతరం విద్యార్థులకు ఈరోజు ఇంపార్టెన్స్ని తప్పకుండా తెలియచేయడం ఎంతో అవసరం. ఈ విద్యా విలువ నవభారత యువతను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బాధ్యతాయుతమైన, సంస్కారవంతమైన బెస్ట్ గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దడానికి తోడ్పడుతుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:43 దాటి 58 సెకండ్లు. ఆగస్టు 22 ప్రపంచ జానపద దినోత్సవంగా జరుపుకుంటాం. ఫోక్ లోర్ అనే భావన ఈరోజు అమూల్యమైన సాంస్కృతిక సంపదగా విలసిల్తోంది. పల్లెసీమల పాటలు, గిరిజనుల లయబద్ద నృత్యాలు, చేతి వృత్తుల నైపుణ్యాలు అంతరించిపోకుండా కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. ఈ గ్లోబల్ సందేశాన్ని మనందరం అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ సాంస్కృతిక పరిరక్షణ సూత్రాలను గౌరవించాలి. ఇక మన తెలుగు సినిమాల్లో జానపద సినిమాలు పాతాళ భైరవి నుండి భైరవ ద్వీపం వరకు, బాలనాగమ్మ నుండి బాహుబలి వరకు జానపద చిత్రాలు ఎన్నిసార్లు చూసినా చందమామ కథల్ని తిరిగి తిరిగి చదివినట్లు ఉంటుంది. అద్భుతంగా ఉంటాయి.

జానపద గీతాలకు కాస్ట్లీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవసరం పడవు. మనసులో మన సంస్కృతి పట్ల మస్తు ఇష్టం ఉంటే చాలు. పక్కనే మనం పుట్టి పెరిగిన మట్టి తల్లి కూడా ఉండాలి. ఇంక జానపద గీతం ఈ గడ్డ మీద పురుడు పోసుకుంటుంది. మన ఊళ్ళ పండుగల వినిపించే పాటలు, పొలంలో పనిచేస్తూ ఆళ్ళు వాడుకునే పాటలు, పెళ్లిళ్ళల్లో సందడి చేసే పాటలు, బతుకమ్మ నెత్తిన పెట్టుకొని సంబరంగా పాడుకునే పాటలు, ఇవన్నీ కూడా కేవలం పాటలే కాదు, మన జీవన శైలికి అద్దం పట్టే పాటలు. ఇక ఈ పాటలన్నీ గదిలో కూర్చొని రాసే పాటలు మాత్రమే కాదు, తరతరాలుగా ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి చేరుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలు, ప్రజల జీవితాల నుంచి పుట్టిన పాటలు. మన మూలాల్ని ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. ప్రపంచ జానపద దినోత్సవం దేశంలోని అన్ని రాష్ట్రాలు సెలబ్రేట్ చేసుకుంటాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మన తెలుగు చిత్రాల్లోని జానపదానికి సంబంధించిన పాటల్ని వింటున్నాం. మానవుడి వికాసానికి, వినోదానికి, మంచి నడవడికి జానపద కళారూపాలే ఆలంబనగా నిలిచాయి. సినిమాలు, టీవీలు లేని ఆ రోజుల్లో ఈ వృత్తి కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలసిపోయిన పల్లె ప్రజలకు వీరి ప్రదర్శనలు సేదతీరేవి. రామాయణం, మహాభారతం, భాగవతంలోని సారాంశాన్ని ప్రజలకు వివరిస్తూ సాగే బుర్రకథలు, హరికథలు ఈనాటికి కూడా పల్లెటూర్లలో మనం గమనిస్తూనే ఉంటాం. జానపద సాంస్కృతిక కళలు, కళారూపాలు మానవ శ్రమ నుండి పుట్టి పురిడిపోసుకున్నవే. మానవ వికాసానికి, శ్రమ నుండి సేదతీరడానికి కళలను శ్రమజీవులే సృష్టించుకున్నారు. చిందు, యక్షగానం, గౌడశెట్టిల గౌడపురాణం, ఏనూటివారి పటం కథలు, మందహెచ్చుల కథలు, కొమ్ములవారి కథలు, బైండ్ల కథలు, బుడబుక్కలవారు, చెక్కబొమ్మలాట, గంగిరెద్దులాట, పగటి వేషాలు, వీధి నాటకాలు, చెక్క భజనలు, డోళ్ల విన్యాసం, తప్పెటగుళ్ళ, ఇవన్నీ కూడా మన సంస్కృతి కళల ప్రతిరూపాలే. వీటిని ప్రోత్సహించేది కూడా గ్రామాల్లోని రైతాంగమే. జానపద సాంప్రదాయాలకు పుట్టిల్లు మన భారతం. జానపద, గిరిజన వారసత్వ సంపదలు అంతరించకుండా రానున్న తరానికి అందించే కృషి చేస్తున్నటువంటి జానపద పితామహులందరికీ కూడా వేల వేల వందనాలు అందజేద్దాం. జానపద గిరిజన సమాజానికి అభివృద్ధి ఫలాలు అందేలా అడుగులు వేద్దాం.

ప్రతి రాష్ట్రానికి ఒక భాష, ఆ ఊరి యాస, స్థానిక పదాలు, సామెతలు, ఆచారాలు, పండుగలు ఇవన్నీ కూడా వారి వారి జానపద సాహిత్యంతో సంగీతాన్ని మేళవించి ఆ రాష్ట్ర, ఆ భాష, ఆ సంస్కృతిని తరతరాలకు విస్తరింపజేస్తున్నాయి. మన పల్లె పాటలు వినిపించాలి, మన జానపద కళలు బ్రతకాలి, మన సంస్కృతి తరతరాలకు సాగాలి. ఈ మన జీవన విధానాన్ని తరతరాలకు అందించే బాధ్యత మనందరిది. మరొక్కసారి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జానపద కళాకారులందరికీ శుభాకాంక్షలు అందజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను వేధిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్టంలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, రైలు ఓవర్ బ్రిడ్జ్, ఆర్ఓబీ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై మంత్రి దామోదర్ రాజ్ నరసింహ కీలకంగా సమీక్షించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచడం, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ సమీక్షించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్నగర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న భవనాలపై చర్యలు తీసుకుంటామంటూ రంగనాథ్ వెల్లడించారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ షట్డౌన్పై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గోల్కొండ కోట వెనుక భాగంలో ఆర్టిలరీ సెంటర్ నిర్వహిస్తున్న పనుల వద్ద ఒక రహస్య సొరంగం బయటపడింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని, ఆ నిర్మాణం ఒక చిన్న దీర్ఘ చతురస్రాకారపు రాతి గది అని, దీనిపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నామని భారత పురావస్తు సర్వే హైదరాబాద్ సర్కిల్ అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి, గోపీచంద్, ట్రీసా జాలీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సాధించారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
1: చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది.

0: చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలి.
1: హలో హలో హలో హలో స్వాతి, ఏదో చెప్పాలి చెప్పాలి చెప్పాలి అంటున్నావు, నా పర్మిషన్ దేనికి చెప్పే?
0: రమేష్, నీ పర్మిషన్ ఏం అడగట్లే, పాట పాడుతున్నా.
1: ఓహో, దీన్ని పాట అంటారా?
0: సర్లే గాని, నువ్వేంటి, నీ అవుట్ ఫిట్ ఏంటి, నీ అవతారం ఏంటి?
1: చూడు స్వాతి, ఈ రోజుకి ఇదే స్పెషల్ అవుట్ ఫిట్, అవుట్ ఫిట్ ఫర్ ది డే.
0: అర్థమైంది అర్థమైంది మెగా ఫ్యాన్, మెగాస్టార్ బర్త్డే ఈ రోజు, సో తమరు ఆయన అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసిన అవుట్ ఫిట్ లో వచ్చారు, అంతేనా?
1: గుర్తుపట్టావా గుర్తుపట్టావా, ఖైదీ సినిమా కోసం ఆయనే స్వయంగా డిజైన్ చేసిన డ్రెస్ స్టైల్. ఇది
0: గుర్తొచ్చింది, కానీ నిన్ను ఈ డ్రెస్ లో చూస్తేనే నవ్వొస్తుంది.
1: నీకు జలసీ అని చెప్పు, ఫ్యాన్స్ ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఇలాగే ఉంటుంది తెలుసా?
0: సరే, నీ గురించి కాదు కానీ మెగాస్టార్ క్రేజీ జర్నీ గురించి మాట్లాడుకుందాం.
1: ఈ రోజు తప్పకుండా మాట్లాడాల్సిందే.
0: నటనతో వెండి తెరను శాసించి తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ అనే సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్న సుప్రీం హీరో పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి.
1: పునాది రాళ్లతో వెండి తెరపై వేసిన ఆయన మొదటి అడుగు తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్రాన నిలిపిన తారగా అశేష ప్రేక్షకుల మధ్యలో చిరస్థానాన్ని సంపాదించుకున్నారు.
0: అందుకే ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ

0: పునాదిరాలు సినిమాలో ఓ దళిత యువకుడి పాత్రతో మొదలైన చిరు ప్రస్థానం గ్రామానికి వైద్యం అందించాలని ఓ గ్రామీణ యువకుడిగా ఊరికిచ్చిన మాట. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని హోటల్ సర్వర్ పాత్రలో సున్నితంగా చూపించిన శుభలేఖ, జెట్కా బండి నడిపే శ్రీనుగా ఆలయ శిఖరంలో ఆయన నటన ఆయన్ని నట శిఖరానికి చేర్చిందని చెప్పొచ్చు.
1: అంతేకా స్వాతి, కార్మిక నాయకునిగా సంఘర్షణ, సగటు యువత తలుచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలరని నిరూపించిన ఛాలెంజ్ మూవీలోని గాంధీ పాత్ర అప్పటి యువతరానికి ఇప్పటి యూత్కి కూడా ఛాలెంజ్ విసిరింది తెలుసా.
0: ఇది గుర్తుందా రమేష్ నీకు? అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని, చేయడానికి సాహసించని క్యారెక్టర్. డిసిప్లిన్ తో ఎంతటి ఉన్నత స్థానాన్నైనా రీచ్ అవ్వచ్చు అన్న చర్మకారుడు సాంబయ్యగా స్వయం కృషి సినిమా.
1: ఆ క్యారెక్టర్ ఎలా మర్చిపోతాను చెప్పు, ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్. ఇంకో సినిమాలో బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ప్రధానాంశంగా వచ్చిన రుద్రవీణలో సూర్యనారాయణ శాస్త్రిగా, అలాగే సమసమాజ స్థాపన ధ్యేయంగా వామపక్ష భావాలు గల గండ్రగొడ్డలిగా
2: రక్తసింధూరం. పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆమోదుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని.
3: నాయకుడుగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి. వాళ్ళ కష్టాలు గమనించావా? వాళ్ళ కన్నీళ్లు తుడిచావా? వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా? ఏం చేశావు వాళ్ళకి?
2: ప్రజలారా, నేను ప్రజాసేవకుణ్ణి, అంటే మీ పనుణ్ణి. మీకు సాయం చేసే నాకు ఓటేయాలి, నన్ను గెలిపించాలి. అంచేత మీరు అందరూ లోప రండి, ఇళ్లలోంచి బయటికి రండి.
3: నువ్వు పిలిస్తే వాళ్ళు రారు దామోదర్ రావు.
2: నువ్వు పిలిస్తే వస్తారా?
3: వస్తారు. ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశమంతా విస్తరిస్తుంది, పల్లె పల్లెలోనూ వినిపిస్తుంది, ప్రతి ఇంటి తలుపు తడుతుంది. ఆ పిలుపు కొండ లోయల్లో ధ్వనిస్తుంది, గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంది. పిల్ల, పాప, ఆడ, మగ, చిన్న, పెద్ద అందరినీ ఆ పిలుపు వెనుకట్టి లేపుతుంది, ధైర్యం చెప్పి కదిలిస్తుంది, దారి చూపి నడిపిస్తుంది, మరో ప్రపంచానికి పదండి అంటూ ముందుకు తీసుకెళ్తుంది.

0: ఆశతో ఆవేశంతో బలమైన ఆశయంతో ప్రవాహంలాగా ప్రళయంలాగా సాగొచ్చే ఆ జన ప్రవాహపు ఉప్పంలో నీ కుటుంబ రాజకీయాలు కొట్టుకుపోతాయి. ఆ పిలుపు ప్రభంజనంలో నువ్వు గడ్డిపోసలా ఎగిరిపోతావు.
1: నిజంగా ఈ సీన్ లో ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది రమేష్. అంతేకాదు ఐఏఎస్ కి ఎంపికైన గిరిజన యువకుడిగా రాబిన్ హుడ్ తరహా పాత్రలో కొండవీటి దొంగ, తనకి దారి చూపించిన యజమాని కుటుంబం బాగుంటాలని సహృదయత కలిగిన పాలవాడిగా మాధవ పాత్రలో ఆపద్ బాంధవుడు.
2: స్వాతి స్వాతి, ఇది గుర్తుందా? ఈ పేటకు నేనే మేస్త్రి, మార్కెట్ లో కూలీగా పనిచేసుకునే బోస్, కోట్లాది ప్రజల ప్రతినిధిగా ఎదిగిన ముఠా మేస్త్రి.
1: ఎవరు మర్చిపోతారు ఆ గెటప్, ఆ స్టైలు, ఆ పాట? ఓసారి విందామా?
2: ఒక్క నిమిషం.
1: ఎక్కడికి?
2: అదే అదే, ఈ పాట వింటూ స్టెప్ వే అని మెగా ఫ్యాన్ అంటూ ఉండడు, అందుగురించే ప్రిపేర్ అవుతున్నా అనమాట.

ఇప్పటి వరకు ఒకెత్తైతే ఆ తర్వాత అంతరాలు లేని స్నేహానికి, అవధుల్లేని నమ్మకానికి అందమైన డెఫినేషన్ ఇచ్చినటువంటి ఫ్రెండ్గా స్నేహం కోసం మూవీ, ఫ్యాక్షనిజంపై ఎక్కుపెట్టిన మెగాస్త్రం ఇంద్రా మూవీ, అలాగే ఈ సమాజాన్ని మార్చే శక్తి ఒక్క విద్యార్థుల్లోనే ఉందంటూ ACF నాయకుడుగా ఠాగూర్ మూవీ.

0: అవన్నీ ఒక తరహా పాత్రలైతే మనసుతో రోగి ఆరోగ్యాన్ని నయం చేసే డాక్టర్ కాని డాక్టర్ పాత్రలో జనం నాడి తెలిసిన యాక్టర్గా శంకర్ దాదా ఎంబీబీఎస్, మ్యాన్ ఫర్ ద సొసైటీగా స్టాలిన్, గాంధీగిరిని ప్రేమతో తెరపై పంచిన శంకర్ దాదా జిందాబాద్.
1: స్వాతి స్వాతి, ఇలా మనం ఎంత చెప్పినా తక్కువే తెలుసా? మెగాస్టార్ అంటే ఒక మానసిక ఆనందం. మనోవికాసానికి స్కోప్ ఉండే పాత్రలతో సామాజిక చైతన్యాన్ని వెండి తెరపై పంచి, అలాగే సామాజిక బాధ్యతను నేర్పిన మాస్టర్ ఆయన.

0: స్వాతి చిరంజీవిని మెగాస్టార్ అని ఎందుకంటారో తెలుసా?
1: ఎక్కువ సినిమాలు చేశాడనేమో.
0: అఫ్ కోర్స్ అలాంటిదే. 1980 నుండి చిరంజీవి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ తెలుసా. ఈ ఒక్క సంవత్సరంలోనే ఒకటి కాదు రెండు కాదు 7-8 సినిమాల్లో బిజీగా ఉండేవాడు. కానీ ఒక్క సినిమా 1988లో వచ్చిన సినిమా చిరంజీవి కెరీర్ ని మెగాస్టార్ గా మార్చింది.
1: 1988 అంటే మరణ మృదంగం. అవును, అప్పటికే ఆయనకి సుప్రీం హీరో అన్న ట్యాగ్ ఉంది కదా.
0: యా, మరణ మృదంగం షూటింగ్ అండ్ రిలీజ్ టైంలో చిరంజీవికి పెరుగుతున్న పాపులారిటీ, సినిమా రష్ చూసి ఎవరికీ లేని ఒక స్పెషల్ ఐడెంటిటీ ఇవ్వాలని ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు టైటిల్స్ లో మెగాస్టార్ అని వేయించారట. అదే ఇప్పటికీ చిరంజీవి బ్రాండ్ గా ఉండిపోయింది.

0: చిరంజీవి. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. నాట్ ఓన్లీ నేమ్, ఆ చూపు, ఆ కళ్ళు, ఆ యాక్టింగ్, ఆ డాన్స్, ఫైట్ స్టైల్, వాట్ నాట్ రమేష్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసి కమర్షియల్ సినిమా రేంజ్ ని పెంచేసిన హీరో కొనితెల శివశంకర వరప్రసాద్.
1: ఎగ్జాక్ట్లీ స్వాతి, మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కెరీర్ స్టార్టింగ్ లో ఆయన చేసినవి నెగటివ్ షేడ్స్ ఉన్న అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అప్పుడు ఎవరు అనుకుని ఉండరు, తర్వాత కాలంలో సినీ ఇండస్ట్రీలో ఆయన ఎవరెస్ట్ అవుతారని.
0: నిజమే, ఆ జనరేషన్ నుండి మొదలు పెడితే ఈ జెన్సి అండ్ ఆల్ఫా జెన్ కి కూడా తగ్గని క్రేజ్ ఆయనది.
2: ఒక్క విషయం, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం.
3: ఏమది, ఏమంటివి ఏమంటివి, నాకు కనికరము లేదా, ఎలా ఉండవలే, నేనెవరను కూర్చుంటివి, పరమనిష్టాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానస పుత్రుడను, అకుంఠిత భక్తి పరుడైన వాయునందనని ప్రియ శిష్యుడను, పరమ భక్తుడను, నీ వాచాలత్వము చాలించి ఆ తాపను ఆశ్రయించి ఆ మూల సైరించము.

0: మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర్యం సమభావం, సౌభ్రాత్వం సౌహార్దం, పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం ఫలిస్తుంది.
1: ఇండస్ట్రీలో చిరు డాన్స్ కు ఉన్న క్రేజ్ ఎవరికి ఉండదు తెలుసా?
2: యా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆయన డాన్స్ కి ఒక గ్రేస్, ఒక స్పీడ్, ఒక బ్యూటీ.
1: బ్రేక్ డాన్స్ ని తెలుగు సినిమాకి ఇంట్రొడ్యూస్ చేసింది చిరంజీవి. పసివాడి ప్రాణం సినిమాలో మైకేల్ జాక్సన్ రేంజ్ లో ఆయన స్టెప్పులు వేస్తుంటే, ఇగో స్టెప్పులు వేస్తుంటే ఎలా ఉండదు తెలుసా? ఇలాగా థియేటర్స్ లో జనం పూనకాలే పూనకాలు, విజిల్సే విజిల్స్.
2: రియల్లీ రమేష్, స్టెప్ ఎలాంటిదైనా ఈజ్ తో చేయడం, క్లాసిక్ అండ్ వెస్టర్న్ డాన్స్ ని మిక్స్ చేసి చేయడం, కట్ చేస్తే డాన్స్ అంటే చిరు, చిరు అంటే డాన్స్.

0: తెలుసు.
1: రియల్లీ రమేష్, స్టెప్ ఎలాంటిదైనా ఈస్ తో చేయడం, క్లాసిక్ అండ్ వెస్టర్న్ డాన్స్ ని మిక్స్ చేసి చేయడం, కట్ చేస్తే డాన్స్ అంటే చిరు, చిరు అంటే డాన్స్.

0: ಸುತ್ತಲ ಸಂಗೀತ ಬ್ರೇಕ್ ಡ್ಯಾನ್ಸ್
1: ಸಕಲಗಿಂತಲ ಸಾಧನ ಶೇಕ್ ಡ್ಯಾನ್ಸ್
0: ನಿಪುಟ ನಡುಮುನ ಪುಟ್ಟಿನ ಪೋಕ್ ಡ್ಯಾನ್ಸ್
1: ನಿಪುಟ ಅಡುಗುನ ಸಾಧನ ಸ್ನೇಕ್ ಡ್ಯಾನ್ಸ್
0: ಇಬ್ಬರಿದರು ಕುಮತ್ತಲ ಬ್ರೇಕ್ ಡ್ಯಾನ್ಸ್ ಬ್ರೇಕ್ ಬ್ರೇಕ್ ಬ್ರೇಕ್ ಸ್ವಿಜಿ ಸ್ವಿಜಿ
2: రమేష్ నీకు శక సంవత్సరాలు తెలుసా?
3: అయ్యా ఎందుకు తెలీదు, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం.
2: ఓకే ఓకే ఓకే, నీకు అవే తెలుసు. నాకు మెగాస్టార్ శకం కూడా తెలుసు. తెలుసా
3: మెగాస్టార్ శకం?
2: యా 1990వ దశకం చిరంజీవి కెరీర్ కి మైల్ స్టోన్, జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు సినిమా రికార్డులని తిరగ రాసింది. 1991 గ్యాంగ్ లీడర్.
3: చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో ఈ డైలాగ్. ఇప్పటికీ ఎంత ఫేమసో. 1992 గరానామగుడ్లో పండు పండు పండు.
2: ఈ సినిమా సక్సెస్ తోనే చిరు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయి అప్పటి ఫేమస్ మ్యాగజైన్ చిరు ఫోటోని కవర్ పేజీ వేసి బిగ్

0: ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్ హిట్లర్ చూడాలని ఉంది. 2002లో వచ్చిన ఇంద్ర ఇదైతే అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డ్స్ అన్నిటినీ స్వీప్ అవుట్ చేసింది.
1: మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.
0: నీకు రాదులే గానీ ఒక నిమిషం ఆకు, నేను చెప్తాను. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.
1: సర్లే చెప్పావులే, ఎక్కడికి?
0: అదే ఇంద్ర అన్నావు కదా, ఒకసారి వీణ ప్రిపేర్ చేసుకుందామని.
1: ఈ అవుట్ ఫిట్ తో నువ్వు వీణ స్టెప్ అంతొద్దు, కానీ పాట విందాం.

రీఎంట్రీ స్వాతి, బాస్ కూడా రీఎంట్రీ ఇచ్చారు. 10 ఇయర్స్ తర్వాత మేకప్ వేసుకుని ఖైదీ నెంబర్ 150 అంటూ బాస్ తెరపై కనిపిస్తే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకున్నారు అభిమానులు. అదే ఆయన చరిష్మా.

0: చిరంజీవి. ఈ పేరు కేవలం నటనకు డాన్స్కే పరిమితం కాదు, స్వయం కృషికి ఆల్టర్నేటివ్ వర్డ్స్, అదే పర్యాయ పదం.
1: తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ నట శిఖరం. తరాలు మారినా, ట్రెండ్ మారినా, బాస్ ఎప్పటికీ బాసే.

మీరింతవరకు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది. రచన శ్రీమతి స్వాతి, వ్యాఖ్యానం శ్రీమతి స్వాతి, శ్రీ సురభి రమేష్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-33-313 లేదా 9989-85102కి లేదా హైదరాబాద్ water.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: యుద్ధభూమి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రాక్షసుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి భోలా శంకర్ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట. కసర్ల శ్యామ్ రచనకు మహతి స్వరసాగర్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
1: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి అంటే ఇలా ఉండాలని చెబుతూ, తండ్రి మాట జవదాటకుండా ఎలా ఉండాలంటే ఇలా నడుచుకోవాలి అని అంటూ, అవతార పురుషునిగా ఆనందమూర్తిగా వెలుగొందిన శ్రీరామచంద్రుని తమ గృహం శాంతినివాసం చేయమంటూ ప్రార్థిస్తున్న తొలితరం గేయం. శాంతినివాసం చిత్రంలో పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట, జూనియర్ సముద్రాల రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

పువ్వులు ముడిచినా మువ్వలు పలికినా తనకోసమేనని కళ్లమెరుపు పెదవుల ఎరుపుతో ఎదురుచూసి అలసిపోయానని, తన తనువు మనసు అతనికేనంటూ రచయిత రసరమ్య గీతం ఈ పాట. కథానాయక మల్ల చిత్రంలో పి సుశీల పాడిన పాట, దాశరథి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

బ్రహ్మచారికి పెళ్లి కాగానే తప్పేది వంట పని. కనుసైగతోనే సిగ్గు పరదాలు కప్పేస్తే పరువాలు మురిపాలు విరబూసే సమయంలో చిరునవ్వుతో ఒకరు, కురుల సిరిమల్లెతో పోల్చుకుంటూ మరొకరు పోటీపడి మరీ ప్రేమబంధనాల్లో చిక్కుకున్న వైనాన్ని ఆ కాలంలోనే 10 కాలాలు నిలిచిపోయే సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుని గీతం. అమాయకురాలు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట. దాశరథి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

బుగ్గల కెంపులలో, నల్లని జడలో, మల్లెల నవ్వులలో, సోయగాళ్ళని చూస్తూ, తొలకరి జల్లులలో, పలికే వీణలలో, సొగసుల మైకంలో, కన్నుల కావ్య రసరమ్య గీతం ఈ పాట. మామంచి అక్కయ్య చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్ జానకి పాడిన పాట. సంగీతం ఎస్పి కోదండపాణి.

శ్వాసపై ధ్యాస పెట్టాలన్నా, దృష్టిని గురుమధ్యంలో నిలపాలన్నా ఎంతో కష్టమవుతోందని, కాని అలా కష్టమైనా ఇష్టమేనని కోరివచ్చానంటూ ఆనందభైరవి రాగఛాయల్లో పాడుతున్న ఈ పాట శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో బి గోపాలం, స్వర్ణలత పాడిన పాట. పింగళి రచన, పెండ్యాల సంగీతం.

వాడి చూపులలో ఓడిపోయి అలకల పలకరింపులో ఊరేగిపోయి కలయికలోనే లోకాల గెలుపుంటుందని నమ్మేసి బింకాలు బిడియాలు ఇంకెందుకు, ఏకాంతాన్ని వృధా చేయకుండా పంతాలు చాలించి ప్రేమించమంటూ మధురగాయకుడు తొలినాళ్లల్లో పాడిన గేయం చలాకీ రాణి కిలాడీ రాజా. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దాశరథి రచన, సత్యం సంగీతం.

తన పాప ఆడింది ఆటగా చూసి తరించే తల్లి చందమామ కంటే తన బాబే మిన్నా అని, కన్నకళలు ఫలించి పుట్టిన ఆ చిన్నారికి తన దీవెనలు ఫలించి ఎదగాలి అంటూ మధురగాయిని పాడుతున్న పాట. పవిత్రబంధం చిత్రంలో పి. సుశీల పాడిన పాట. ఆరుద్ర రచన, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

ముద్దు మురిపాలు మూటకడుతూ అంది అందకుండా అందం చెందించేస్తూ ఉండేది ఏది అని అంటూ రుచితో కొత్త కొత్తగా తలుచుకుంటేనే మరింత రుచిగా ఉండేది ఏది అంటూ ప్రశ్నిస్తూ చలిలో మనసై చేరతీస్తే మురిపించేది ఏది అంటూ అడుగుతూ ఆ జవాబునే బహుమానంగా ఇస్తానంటున్న ఈ యుగళ గీతం చిన్ననాటి స్నేహితుల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట డాక్టర్ సి నారాయణరెడ్డి రచన టివి రాజు సంగీతం.

నవ్వుల వెనక విషం, డబ్బుల వెనక మోసం, స్వార్థం కోసం, ద్వేషం కోసం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో రాక్షసులు చేసింది కూడా ఇదేనని పిచ్చి భ్రమలో ఉండిపోయి ఈ జన్మ మూడునాళ్లే ముచ్చట అనే విషయం మరిచిపోయి ఇలా చేస్తే తర్వాత బాధపడాల్సింది మనమే అంటూ ప్రబోధిస్తున్న గీతం. జై జవాన్ చిత్రంలో పిఠాపురం పాడిన పాట, కొసరాజు రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ఎక్కడో చాటుగా ఉన్నా సూటిగా వచ్చి ఉడికించేందుకే కనిపించేసి గిలిగింతల తాపం రేపేసి కాటుక మెరిసిన కన్నులలో కోరిక విరిసిన మనసుల్లో ప్రేమతో పిలిచే ప్రేయసితో బ్రతుకు ఊయలలూగేందుకు పాడుతున్న యుగళగీతం. అత్తను దిద్దిన కోడల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, దాశరథి రచన, మాస్టర్ వేణు సంగీతం.

పిల్లను గురవి ఊదేది పిల్లగాలని, ఆ నగరంలో ఊగేది గున్నమావిడని, దానితో తన పల్లె రేపల్లిగా మారిపోయిందని, చిలిపి బాసల మూగలేఖలలాంటి పూలరేకులను ప్రణయగీతంగా పాడుకుంటూ కృష్ణుని రాకకై రాధ వేచి ఉండి ఎదురుపడలేక పొంచి ఉండి తిలకించి పులకించిన వైనాన్ని ప్రకృతి ప్రణయగీతంగా పద్యాలుగా పాడుతున్న మధుర గాయకుని తొలినాటి స్వరం. చెల్లెలి కాపురం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, కెవి మహదేవన్ సంగీతం.

ప్రణయ గీతములల్లు కొందును బ్రతుకు పాటగా పాడుకొందును చిలిపి వాసలము గలేకలు

0: పులకించి లోలోన పులకించెను. చిలిపి కృష్ణుడు అంత చెంగు చేపట్టగా నిలువెల్ల ఉలికి పడి తలవాల్చెను.
1: గతాన్ని మర్చిపోయి హాయిగా ఉండాలంటే కాసేపన్నా నిద్రపోవాలి. అది కలత నిద్రైనా పర్వాలేదు. ప్రపంచంలో కరుణ కరువైన క్షణంలో కలల్ని కదలి తరలిపోయే చిగురుటాకులాంటి చిగురాశల రాలిపోయిన కన్నీరు తుడిచే వేలు కరువైన క్షణంలో కూడా నిద్రే మంచిది అంటున్న శుభరాత్రి గీతం. 50వ దశకంలో సంతానం చిత్రం కోసం గానకోకిల లతా మంగేష్కర్ తెలుగులో పాడిన తొలినాళ్ల గేయం. అనిశెట్టి పినిశెట్టితో పాటు సుసర్ల దక్షిణామూర్తి ఈ పాటను రచించి స్వరపరిచారు.

పెరట్లో పూల మొక్కలు ఊగటానికి చిన్న కారణం ఉందట. పూలపై తూగి ఊగుతుంది మన కంటికి కనిపించని ఓ చిరు అతిథి. వింజామరల హొయ్యలతో, మబ్బులతో, జాబిల్లుతో ఆడుతూ మోసుగువచ్చిన సుమ సుగంధాన్ని మత్తుని అందరికీ సమంగా పంచుతూ హృదయాలను మీటి ప్రేమగీతాలు పాడి పరవశంతో పరులకు వశమయ్యేలా చేస్తూ ఎక్కడినుంచో ఏముల నుంచో మెల్లగా చల్లగా జాలిగా గాలిగా వస్తున్న ఆ చిన్నారి అతిథిని సంబోధిస్తూ పాడిన పాట. ఈ పాట వింటుంటే నిద్రపోతారు కనుక లాలిపాట అని వేరే చెప్పక్కర్లేదేమో. అప్పుచేసి పప్పుకోడి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి లీల, పింగళి రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ఆత్మశాంతి కావాలంటే మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతి ఉండాలంటే ఆశని చంపుకోవాలి. ఆశని చంపుకోవాలంటే సిరుల్ని నిధుల్ని వదులుకోవాలి. ఈరోజు చీకటి మాటన రేపటి ఉదయం వేచి ఉంటుందని గ్రహించాలి. అది తెలుసుకుని సహనంతో సుగుణంతో మన విధి కంటే దైవ నిధి గొప్పదని భావించి ఆ నీడలో ఆ నివేదనలో వేదన మర్చిపోయి ప్రశాంతత పొందాలని, ఆ ప్రశాంత శాంతిని ఆ శాంతి ఇచ్చే సేదని తీర్చి మనస్సు తేలికై కనురెప్పల బరువై వడలు తెలియని సుఖనిద్రనిస్తుందని, గుండె ఊసుల్లో గొంతు జోలతో నిద్రపుచ్చే మధురగీతం ధనమా దైవమా చిత్రంలో పి సుశీల పాడారు. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టీవీ రాజు సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపు ఉదయం అనగా 2026 ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం నాడు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 క్షేత్ర దర్శిని, 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన పెట్ కేర్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ కె వెంకట్ యాదవ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 8:15 జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక ప్రసారమవుతుంది. 2వ భాగం శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి రాజాజీ, రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. పదకొండు గంటలకు గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, ఆ తర్వాత 12:40 ఈట్ ఫిట్. ఒంటి గంట 20 నిమిషాలకు షో టైం, 2:15 శక్తిశీలి. రేపు సాయంకాలం 6:20 నీరాజనం 21వ భాగం ప్రసారమవుతుంది. వింజమూరి సోదరీమణుల గురించి చివుకురు శ్రీలక్ష్మి గారి ప్రసంగం. రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్, న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఇక రాత్రి 8:00 మస్తి మజా, 8:30 ఏకచిత్ర గీతాలు. రాత్రి 10:00 నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 11 గంటలు దాటి 25 సెకండ్లు. ఇంతటితో మా ఈ ప్రసారాలు ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.